ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 2వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేమల గౌరీశంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందం వారిచే నాదస్వరవాద్యం ప్రసారమవుతుంది. 9:03 నుండి 11:00 వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి సంగీత కార్యక్రమంలో జి సాయి శ్రీపాద గారి గాత్రం వింటారు. వీరికి వాద్య సహకారం అందిస్తున్న వారు వయలిన్పై శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. ఈ మధ్యాహ్నం 12:40 హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకంలో ఆదర్శ నాయకి సికండి కార్యక్రమం వింటారు. రచన సర్వమంగళ గౌడ్ గారు. మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నాగరాజు కథ, బుడిగ జంగం కథ వినిపిస్తారు శ్రీ తూరుపాటి మల్లయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో మాగుడిగడ్డికి అనువైన పంటలు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మొదటి అంశం సేంద్రీయ వ్యవసాయంలో కలుపు మొక్కల నియంత్రణ. ఈ అంశంపై సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీజ గారి ప్రసంగం. అనంతరం వేసవి కూరగాయల సాగులో మెళకువలు. ఈ అంశంపై కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హిమబిందు గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మీరు వింటారు. ఈరోజు రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:16 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 నేషనల్ మ్యాగజైన్, ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో హెచ్ఎం స్మిత, సింధు, సుచేతన్ గార్ల గాత్రద్వయం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: समाचार के साथ मैं फरहत नाज. निर्वाचन आयोग ने पश्चिम बंगाल के 15 मतदान केंद्रों पर पुनर्मतदान का आदेश दिया है. मगरा हाट पश्चिम विधानसभा क्षेत्र के 11 और डायमंड हार्बर विधानसभा क्षेत्र के 4 मतदान केंद्रों पर आज पुनर्मतदान होगा. इन केंद्रों पर सुबह 7 बजे से शाम 6 बजे तक वोट डाले जाएंगे. आयोग ने कहा है कि इन मतदान केंद्रों पर पुनर्मतदान का निर्णय पर्यवेक्षकों तथा मतदान अधिकारी की रिपोर्ट पर लिया गया है. इन मतदान केंद्रों पर बुधवार को विधानसभा चुनाव के दूसरे चरण में वोट डाले गए. रिपोर्ट के आधार पर आयोग ने इन मतदान केंद्रों पर चुनाव रद्द कर दिया था. सर्वोच्च न्यायालय ने कलकत्ता उच्च न्यायालय के आदेश के खिलाफ तृणमूल कांग्रेस की याचिका पर तत्काल सुनवाई के लिए एक विशेष पीठ का गठन किया है. ये याचिका कलकत्ता उच्च न्यायालय के आदेश के खिलाफ है, जिसमें कहा गया था कि मतगणना केंद्रों पर सिर्फ केंद्र सरकार के कर्मचारी ही होंगे. पीठ में न्यायमूर्ति पीएस नरसिम्हा और न्यायमूर्ति जयमौलिया बागची आज सुबह 10:30 इस मामले की सुनवाई करेंगे. 4 मई को मतगणना के चलते तृणमूल कांग्रेस ने तत्काल सुनवाई का अनुरोध किया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी ने कहा है कि वैश्विक ऊर्जा संकट के दौरान ऊर्जा सुरक्षा को मजबूत करने के प्रयासों के अंतर्गत भारत ने अपने कच्चे तेल की निर्भरता को 27 देशों से 41 देशों तक बढ़ा दिया है. दक्षिण गुजरात में वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन में श्री पुरी ने ये बात कही. उन्होंने कहा कि हमने एलपीजी के घरेलू उत्पादन में 60% की वृद्धि की है. एलपीजी की घरेलू उत्पादन क्षमता 36,000 मीट्रिक

0: Natural Gas, Hardeep Singh Puri, has said India expanded its crude oil sourcing base to 41 countries from 27 earlier as part of efforts to strengthen energy security during the global energy crisis. While speaking at the vibrant Gujarat Regional Conference in South Gujarat, he said long-term planning played a key role in managing the crisis. On boosting domestic production, the minister said orders were issued to maximize LPG lead at refineries and we increased our domestic production by 60%. Union Commerce and Industry Minister Piyush Goyal has said the India-UAE Comprehensive Economic Partnership Agreement, which came into force 4 years ago, has created a transformational opportunity for Indian farmers, MSMEs and other businesses. In a social media post, Mr. Goyal noted that bilateral merchandise ties between India and the UAE have grown strongly, crossing $100 billion, with services trade also rising steadily and opening new markets and greater value. The minister also highlighted that expansion across key sectors like gems and jewellery, engineering goods, electronics and agriculture is delivering tangible gains. He underlined that the foreign direct investment inflows from the UAE and India's overseas investments further reflect the deepening economic linkages of the two nations. Field operations for the house listing and housing census under Phase 1 of Census 2027 commenced in Andhra Pradesh, Arunachal Pradesh, Haryana, Chandigarh, Madhya Pradesh and Chhattisgarh yesterday. The Ministry of Home Affairs said the exercise will continue till 30th of this month, during which trained enumerators will carry out house-to-house data collection following the completion of the self-enumeration period in these regions. Meanwhile, the self-enumeration facility has also begun in the Municipal Corporation of Delhi area, Rajasthan, Maharashtra, Meghalaya and Jharkhand. The online facility will remain open till 15th of this month, after which house-to-house operations will be conducted from 16th of this month to 14th of next month. In Bihar, the 15-day self-enumeration period ends today and field operations will begin today and continue till 31st of this month. US President Donald Trump has rejected Iran's latest proposal to end the ongoing conflict, casting doubt on prospects for a negotiated settlement and warning of the risk of further escalation. Iran submitted its revised offer through mediators, with state media confirming the handover. Trump acknowledged that Tehran had made strides in negotiations but said he remains dissatisfied with the terms on the table, stating that Iran is seeking concessions he cannot accept. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 7 wickets at Sawai Man Singh Stadium in Jaipur. Today, Chennai Super Kings will take on Mumbai Indians at M.H. Chidambaram Stadium, Chennai at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో దివ్య జీవనం శ్రీ డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులున్నాయని ప్రాచీన భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవుడొకరు. స్త్రీలు పురుషులు అందరూ మానవులే. మన పురాణాల్లోని అర్ధనారీశ్వర రూపం ద్వారా ఇద్దరూ సమానమే. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భేదమే లేదని తెలుస్తున్నది. ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికొక్కనికే మాట ఉంది. మనస్సు చాలా జంతువులకు, క్రిమికీటాదులకు, పశుపక్ష్యాదులకు ఉంటుంది. వాటి ప్రవర్తన బట్టి, అవి నోటి ద్వారా చేసే శబ్దాలను బట్టి ఈ విషయం తెలుస్తుంది. ఆ ధనుల్లో ఆగ్రహం, ప్రేమ, ఆకలి కనిపిస్తాయి. అయితే మనిషికి మనసున్నా, మాటున్నా, చట్టం, న్యాయం, సత్యం, నీతి నిజాయితీ, మానవత్వం, సంస్కారం, దయాదాక్షిణ్యం, ప్రేమ, ఆప్యాయత, మమత, నిర్భయం, ధైర్యం, ఇలా ఎన్నో గుణాలుండడం విశేషం. ఈ గుణాలు మాటల ద్వారా, చేష్టల ద్వారా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అహంకారం వల్ల, అధికార దర్పం వల్ల, మాయలో పడ్డం వల్ల, అత్యాశ వల్ల మనిషి పశువుగా మారిపోతాడు. పశువు నుండి పశుపతి స్థానానికి మనిషిని చేర్చేవి సంస్కారాలు. యోగి అరవిందులు మనిషి పరిణామాన్ని గురించి ఇలా చెబుతారు. శిలా, జలం, వృక్షం, మృగం, మనిషి దివ్యమానవుడు. మొదట మనిషి శిలలా అంటే రాయిలా జడంగా ఉంటాడు. తర్వాత నీళ్లలా ఆర్ద్రమవుతాడు అంటే పరిగెత్తుతాడు. ఆ తర్వాత వృక్షంలా మారిపోతాడు. 10 మందికి నీడనిస్తాడు. అంతా తనకే కావాలని ఆలోచన వచ్చి మృగంలా మారిపోతాడు. కాని పరిణతి

0: చెంది 10 మందిలో జీవించాలని, పరస్పరం సహకరించుకుంటూ బతుకుబండి నడిపిస్తాడు. కాని ఆ తర్వాత పారమార్థిక మానవుడై తన కొరకు తాను బ్రతకడం కాకుండా తాను ఇంకొకరి కొరకే జీవిస్తాడు. ఇలా జీవించే వ్యక్తే దివ్య మానవుడవుతాడు. అతని జీవనం దివ్య జీవనం అవుతుంది. దివ్య జీవన సమాజం పేరిట అనీ బిసెంట్ ఒక సంఘాన్ని స్వాతంత్ర్యోద్యమంలో అంతర్భాగంగా స్థాపించారు. దివ్య జీవన సంఘం పేరిట స్వామి శివానంద సరస్వతి ఒక సంస్థ స్థాపించారు. దివ్య జీవనాన్ని గురించి శ్రీ స్వామి అనేక గ్రంథాలు రచించారు. మంచిగా ఉండు, మంచినే చెయ్యి అని ఆంగ్లంలో బీ గుడ్ డూ గుడ్ అని పిలుపునిచ్చారు. నీవు నీ జీవితంలో తప్పనిసరిగా ఇవి పాటిస్తే దివ్య జీవనుడు అవుతావన్నారు శ్రీ స్వామీజీ. సేవ చెయ్యి, ప్రేమతో చెయ్యి, మనస్సును పవిత్రంగా ఉంచుకో, ధ్యానం చెయ్యి, సాక్షాత్కారం నీలోనే చూసుకో. అంటే తన శక్తి మేరకు అవసరమున్న వారికి ప్రతి మనిషి సేవ చేయాలి. తన్ మన్ ధన్ అంటామే, అలా సహాయం చేసి వారు నిలబడేట్టు చేయడం కనీస ధర్మం అవుతుంది. నిరంతరం సేవాధర్మంలోనే ఉన్నవారి చరిత్రలు ఎవరికైనా తమ జీవన గమనంలో పాథేయంగా నిలుస్తాయి. ఈ సేవ అనేది బలవంతంగా చేయరాదు, గొణుక్కుంటూ తిట్టుకుంటూ అసలే చేయరాదు, ప్రేమతో చేయాలి. ఆత్మీయత, అనుబంధం, అనురాగం ఉట్టుపడే విధంగా కలిసిపోయి సేవ చేయాలి. పలకరిస్తూ నేను మీవాడినే అన్న భావన కలిగేట్టుగా చేయాలి. మొక్కుబడిగా ఉండరాదు. పేగు బంధం అనే మాట వింటాను చూడండి, ఆ బంధంతో సేవ చేయాలి. దీని తర్వాత తాను మనస్సును కల్మషంలో పడకుండా చూసుకోవాలి. కోరికలు, ఆశలను త్రంచివేయాలి. మనో నిర్మలత్వం, పరిశుద్ధత, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి, నిష్కల్మషం, ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. అన్ని మాటల పరమార్థం అదే, పరిశుద్ధ మనస్కులై ఉండాలి. దివ్య జీవనానికి ఇవన్నీ మెట్లు. ఈ స్థితిలో తాను సాధకుడై ధ్యానం చేయాలి. మరో అంశం, మనస్సులోనికి రానప్పుడు ధ్యానం నిలుస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల అనేవి సాధకునికి చాలా ముఖ్యం. నాలో పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు అన్న భావన స్థిరపడే స్థితి వస్తుంది. అప్పుడు శ్రీ రమణ మహర్షి చెప్పిన నేనెవరిని, హూ ఐఆమ్ ఐ అన్న ప్రశ్న నిలుస్తుంది. సాక్షాత్కారం కలుగుతుంది. నేనెవరో కాదు, నేను ఆత్మనే, పరమాత్మనే అన్నదే ఈ సాక్షాత్కారం. సరిగా చెప్పాలంటే ఈ పరిణామాలన్నీ దివ్య జీవనంలో భాగాలే. పశుజీవనం, మనుష్య జీవనం, దివ్య జీవనం అనే ఈ మూడింటిలో ఒకరి కొరకే జీవించడం అనేది దివ్య జీవనం అవుతుంది. ఓ దధీచి, ఓ రంతిదేవుడు, ఓ భీష్ముడు దివ్య జీవనానికి ఉదాహరణగా నిలుస్తారు, మార్గోపదేశం చేస్తారు, దివ్య జీవనం వైపుగా మనల్ని నడిపిస్తారు.
1: దివ్య జీవనం శ్రీ డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో కొత్తగా తోటల పెంపకం తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక గారు అందించే వివరాలు వింటారు.
2: ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశం, మనకి రానున్న వర్షాకాలంలో రైతులు ఎటువంటి తోటలు పెట్టుకోవాలి, తోటలు పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఈ మధ్య పళ్ళ తోటలు అనేవి పెట్టడానికి రైతులు చాలా ఆసక్తి చూపిస్తున్నారండి. కానీ కొత్త తోటలు పెట్టే రైతులకి కొన్ని సూచనలు అనేవి మనం తీసుకుంటే చాలా లభ్యంగా ఉంటుందండి. వీటిలో ముఖ్యమైనది, మనకి తోట

పెట్టుకునే ముందర మనం ఏదైతే పొలంలో మనం మొక్కలు అనేవి నాటుకోదలుచుకున్నామో ఆ పొలంలో ఉన్న మట్టిని మనం పరీక్ష చేసుకోవాలండి. దీనికి మనం చిన్న విధానం మనం పాటించుకోవచ్చు. మనకి దగ్గరలో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పొలంలో ఉన్న మట్టి మనము ఒక 3 ప్రాంతాల నుంచి తీసుకుని వెళ్లి వాళ్ళకి శాంపుల్ కనుక మనకి ఇచ్చినట్లయితే మన పొలంలో ఉన్న మట్టి ఎటువంటి చిహ్నాలు కలిగి, అనగా ఎలాంటి ఎంత మోతాదులో నత్రజని, ఎంత మోతాదులో భాస్వరం, ఎంత మోతాదులో పొటాష్ అనేవి ఉన్నాయి, మన భూమి అనేది ఎంత సారవంతమైనది అనేది మనకి ఒక రిపోర్ట్ అనేది వస్తుందండి. దీని ద్వారా మనకి నల్లరేగడి లేదా ఎర్రమట్ట, ఏ రకమైన మట్టి ఉంది మన పొలంలో అనేది మనం తెలుసుకుని దానికి తగిన విధంగా మనం పళ్ల మొక్కలు గాని కూరగాయల మొక్కలు గాని ఏవి తగిన ఉంటాయో అవి మనం నాటుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి. అదే విధంగా ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే పళ్ల తోటలలో మనకి మట్టితో పాటు నీటి వల్ల కూడా మనకి చాలా నష్టాలు కలుగుతున్నాయండి. అనగా చాలా ప్రాంతాలలో మనకి బోర్ నుంచి వచ్చే నీటిలో ఉప్పు శాతం గాని క్లోరిన్ శాతం గాని ఐరన్ శాతం గాని అధికంగా ఉండడం వల్ల లేత తోటలు పెట్టిన తర్వాత మొక్కలు అనేవి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండకపోవడం, మొక్కలు పెట్టిన తర్వాత కూడా ఏవైతే ఆకులు ఉంటాయో అవి ఈనుల దగ్గర నుంచి ఎండిపోయినట్లు ఉండడం, ఎదుగుదల అనేది తక్కువగా ఉండడం ఈ మధ్య గమనిస్తున్నామండి. దీనికి ముఖ్య కారణం మనకి నీటిలో ఉన్న ఉప్పు శాతం వల్ల మనకి నష్టం అనేది కలుగుతోందండి. దీనికోసం కూడా మనకి దగ్గరలో ఉన్న టెస్టింగ్ ల్యాబొరేటరీస్ లో మనం నీటి పరీక్ష అనేది చేయించుకున్నట్లయితే మన నీటిలో ఎంత pH ఎంతలా ఉన్నది, ఎంత ఉప్పు శాతం ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. తద్వారా మన భూమి సారము ఇంకా నీటి సారంకి తగ్గిన మొక్కలను మనం నాటుకున్నట్లయితే వాటి ఎదుగుదల అనేది, పోషణ అనేది మనకి బాగా ఉంటుందండి. సో ఈ చిన్న జాగ్రత్తలు, ఈ మట్టి పరీక్ష గాని నీటి పరీక్ష గాని చేయించుకోవడం ద్వారా తోటలు అనేవి మనము రైతులందరికీ తెలుసు, మనకి ఒకసారి పెట్టినట్లయితే 25-30 సంవత్సరాల వరకు రైతు దాని నుంచి ఆదాయం తీసుకోవడమే ఆసారమండి. కనుక ఇలాంటి చిన్న చిహ్నాలు పాటించినట్లయితే మన ముందుగానే మనకి తగిన మొక్కలు నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మన మామిడి ఫలరాజు, మన ఫల పరిశోధన స్థానం సంగారెడ్డికి పెట్టిన పేరు, మన దగ్గర మన ఫల పరిశోధన స్థానంలో దాదాపు 500 రకాల మామిడి వెరైటీలు ఉన్నాయండి. వీటిలో మనం వాణిజ్యపరంగా ఏవైతే రాణిస్తున్నాయో వాటిలో ఒక 25-30 వెరైటీలను మనము అంటుకట్టిన మొక్కలను రైతులకు ప్రతి సంవత్సరం దాదాపు 1 లక్ష మొక్కలను మనం అందజేయడం జరుగుతోంది. ఇవి మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ ద్వారా మనము అందజేస్తున్నాం గనక చాలా మనం తక్కువ రేట్లకే రైతులకు మనం అందజేయడం జరుగుతోందండి. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైతులందరూ మనకి తగిన మొక్కలు మామిడి తోటలు పెట్టుకోదలుచుకుంటే గనక మన ఫల పరిశోధన స్థానాన్ని గణించినట్లయితే అక్కడ మనకి అందుబాటులో ఉండే మొక్కలను పెట్టుకుని నాణ్యమైన మొక్కల వల్ల లాభాన్ని లబ్ధి పొందొచ్చండి. అదేవిధంగా మనకి నల్గొండ ప్రాంతంలో అలా చూసుకున్నట్లయితే నిమ్మ మొక్కలు అనేవి మనకి ఎంతగానో నిమ్మ బత్తాయి అనేది మనకి ముఖ్య పంటలండి. వీటికి అనుగుణంగా ఉండే మొక్కలు అనేవి మనకి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కొండమల్లేపల్లిలో మనకి లభ్యమవుతున్నాయండి. ఆ స్టేషన్ లో కూడా మనం మొక్కలు అనేవి తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే నాణ్యమైన మొక్కలు అనేవి మీరు నాటుకోవచ్చండి. మనము ఇదే విధంగా మొక్కలే కాకుండా మనము ఎప్పుడైతే మనం భూమి అనేది మనం ఎన్నుకుంటామో మనకి మన నల్లరేగడ ఎర్ర భూమ దానికి తగ్గట్టుగా మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకి చాలా కోత కాత అనేది బాగుంటుందండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మామిడికి ఎర్రమట్టి అనేది అనుగుణంగా ఉంటుందండి. అదే నల్లరేగడి భూముల్లో మనం మామిడి అనేది నాటుకున్నట్లయితే గనక వాటి ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది మరియు చీడపిడ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉందండి. ఎవరైతే రైతులు నీటి వసతి సరిగా లేదో లేదా నీరు అధికంగా అందించలేము అనుకుంటారో అట్టి రైతులు జామ మరియు మన సీతాఫలం లాంటి మొక్కలు నాటుకున్నట్లయితే వాళ్ళకి చాలా రకంగాను లాభ్యంగా ఉంటుందండి. ఎందుకంటే మన జామ సీతాఫలంలో చీడపీడ కానీ నీటి అవసరం గాని చాలా తక్కువగా ఉంటుంది. కనుక రైతులకి ఇలాంటి తోటలు పెట్టుకోవడం ద్వారా చిన్న మోతాదులో పెట్టిన పెట్టుబడి ద్వారా అధిక ధరలు వచ్చి మనకి ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి మొక్కలు ఎన్నుకోవడం ద్వారా వాళ్ళకు కూడా చాలా లాభంగా ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే జామ సీతాఫలంలో ఈ మధ్య కాలంలో బయట నుంచి వచ్చిన మొక్కలను పెట్టుకోవడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ బయట నుంచి వచ్చిన మొక్కలలో నాణ్యత లేకపోవడం వలన అనేక నష్టాలు అనుభవించి మనం అందరికీ తెలిసినట్టే మన తోటలలో ముఖ్యంగా నష్టం కలిగించే కారణం ఏంటంటే తోట పెట్టిన తర్వాత మనకి వాణిజ్య కోత అనేది 3-5 సంవత్సరం తర్వాతనే వస్తుందండి. ఈ సమయంలో చాలా మటుకు బయట నుంచి తీసుకున్న మొక్కలలో నాణ్యత లేకపోవడం వల్ల వాళ్ళు పెట్టుకున్న 5 సంవత్సరాల తర్వాత రాక రైతులు ఎంతో నష్టపోతున్నారు. కనుక జెన్యున్ గా ఉండే గవర్నమెంట్ నర్సరీల నుంచి మొక్కలను కొనుగోలు చేసినట్లయితే వారు ఇలాంటి బాధల నుంచి అధిగమించవచ్చండి. అదేవిధంగా మనకి మన రాష్ట్రానికి ఏవైతే అనుగుణంగా ఉంటాయో లైక్

0: జామాలో చూసుకున్నట్లయితే అలహాబాద్ సఫేదా, లక్నో 49 ఇలాంటి వెరైటీలు పెట్టుకోవడం ద్వారా ఎదుగుదల అనేది బాగుంటుంది, మార్కెట్ కూడా బాగుంటుంది. అదే విధంగా మన సీతాఫలంలో బాలానగర్ లాంటి వెరైటీ, మరియు మామిడిలో చూసుకున్నట్లయితే మనకి వాణిజ్య పరంగా 5 రకాలనేవి ఈ మధ్య మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. వాటిలో ముఖ్యమైనది బంగనపల్లి, అదే విధంగా దశహరి, మల్లిక, కేసర్, హిమాయత్, దీన్నే ఇమాం పసంద్ అని కూడా అంటున్నామండి. ఈ మధ్య కాలంలో రైతులు ఇవి ఎక్కువగా పెట్టుకోవడం జరుగుతుంది, ఎందుకనగా వీటికి మార్కెట్ లో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైతే జ్యూస్ పర్పస్ కోసం పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళు చిన్న రసం కానీ పెద్ద రసం కానీ నవనీతం కానీ ఇలాంటి వెరైటీలు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ప్రాఫిట్ అనేది బాగుంటుందండి. ఇలాంటి చిన్న చిట్కాలు పాటించుకుని ముందస్తుగానే మట్టి పరీక్ష చేసుకోవడం, అలాగే నీటి పరీక్ష చేసుకోవడం, మన భూమికి అనుగుణంగా ఉండే మొక్కలను ఎన్నుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మంచి నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసుకుని మెయింటైన్ చేసుకోవడం ద్వారా రైతులు చాలా లాభపడతారు చ్చండి. సో ఇలాంటి చిన్న విషయాలను గుర్తులో పెట్టుకుని రైతులు కష్టాన్ని ఇంకా పెంచుకోకుండా తగ్గించుకోవాలని నా విన్నపం.
1: కొత్తగా తోటల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక గారు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో కలుపు మొక్కల నియంత్రణ ఈ అంశంపై డాక్టర్ ఎన్ శ్రీజా గారి ప్రసంగం, అనంతరం వేసవి కూరగాయల సాగులో మెళకువలు ఈ అంశంపై కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హిమబిందు గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు.

0: ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణాజిల్లా వీరంకిలాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు

0: అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెలా పేదల సేవలో కార్యక్రమంలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు తీసుకొచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది అది 78.39% పెరిగిందన్నారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో తొలివిడతగా 1400 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు, 2వ విడతలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1.85 కోటి రూపాయలతో నిర్మించనున్న గిరి ప్రదక్షిణ రోడ్డును, 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా లబ్దిదారుల ఇళ్లలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యగర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: సూర్యగారు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కలిసి చేస్తుంది. కార్యక్రమం ఫస్ట్ విడతగా మన కాన్స్టిట్యూన్సీలో గానీ మన జిల్లాలో గానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ధ్యేయం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయించి విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే కనుక మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నిన్న సందర్శించారు. పమిడి ముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మరో కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడిన పద్యాలను విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్

0: పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 55 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలు పంపించబడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి, మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. निर्वाचनायोगेन पश्चिमबंगालस्य 15 मतदानकेन्द्रेषु पुनर्मतदानाय आदेशः प्रदत्तः. मगरहाट पश्चिमविधानसभाक्षेत्रस्य 11 केन्द्रेषु तथा डायमंड हार्बर विधानसभाक्षेत्रस्य 4 मतदानकेन्द्रेषु अद्य पुनः मतदानं भविष्यति. एतेषु केन्द्रेषु प्रातः 7 वादनात् आरभ्य सायं 6 वादनं यावत् मतदानं भविष्यति. आयोगेनोक्तं यत् एतेषु मतदानकेन्द्रेषु पुनर्मतदानस्य निर्णयः पर्यवेक्षकाणां निर्वाचनाधिकारिणाञ्च प्रतिवेदनमालक्ष्य प्रदत्तः. एतेषु मतदानकेन्द्रेषु बुधवासरे विधानसभानिर्वाचनस्य द्वितीयचरणाय मतदानं जातमासीत्. प्रतिवेदनानामाधारे आयोगेन एतेषु मतदानकेन्द्रेषु निर्वाचनं निरस्तीकृतमासीत्. आन्ध्रप्रदेश, अरुणाचलप्रदेश, हरियाणा, चण्डीगढ़, मध्यप्रदेश, छत्तीसगढ़ेषु अस्य वर्षस्य जनगणनायाः प्रथमचरणस्य अन्तर्गतम् अद्यारभ्य गृहसूचीक्रमः, गृहगणना च प्रारब्धा अस्ति. गृहमन्त्रालयेनोक्तं यत् इदं कार्यम् अस्य वर्षस्य मईमासस्य 30 दिनांकं यावत् प्रचलिष्यति. अस्य अन्तर्गतं प्रशिक्षितगणनाकर्तारः प्रतिगृहं गत्वा सूचनाः

0: మాసస్య చతుర్దశ దినాంకం యావత్ ప్రతి గృహం గత్వా కార్యం ప్రచలిష్యతి. బిహారే పంచదశ దివసీయ స్వగణావధి అద్య సమాప్త భవిష్యతి. అథ క్షేత్ర సంచాలనం అద్యారప్స్యతే. ఏవంచ అస్య మాసస్య ఏకత్రింశత్ దినాంకం యావత్ ప్రచలిష్యతే. విదేశమంత్రాలయేన గతమాసస్య పంచవింశతి దినాంకాదారభ్య త్రింశత్ దినాంకం యావత్ బెంగళూర్ కర్ణాటక భువనేశ్వర ఒడిశా చేత్యేషు స్థానేషు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సహయోగేన యువనేతృభ్య బిమ్స్టెక్ వినిమయ కార్యక్రమస్యాయోజనం కృతమాసీత్. ఆ సప్తాహం ప్రచలితే అస్మిన్ కార్యక్రమే సప్త బిమ్స్టెక్ సదస్య దేశానాం సర్వేషాం క్షేత్రాణాం సప్తత్యధిక యువనేతారః భాగం గృహీతవంతః. విదేశమంత్రాలయేనోక్తం యత్ అయం కార్యక్రమః గతవర్షే బ్యాంకాక్ నగరి షష్ఠ బిమ్స్టెక్ శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కృతా ఘోషణా ప్రఖ్యాపనాయ ఆయోజితః ఆసీత్. కేంద్రీయ పంచాయతీ రాజ మంత్రాలయ అద్య హైదరాబాదే ఆత్మనిర్భర్ పంచాయత్ ఉపక్రమే ఏక ఔట్రీచ్ ఇది కార్యశాల ఆయోజయిష్యతే. ఔట్రీచ్ ఇది కార్యశాల ప్రతిభాగేభ్యః రాష్ట్రీయ గ్రామ స్వరాజాభియానస్య అంతర్గతం పంచాయతీరాజ్ మంత్రాలయస్య ఏకస్య ఉపక్రమస్య ఆత్మనిర్భర పంచాయత్ కార్యక్రమస్య దృష్ట్యా ఉద్దేశ్యై పరిచాలన అవసంరచనయా చ పరిచయం దాస్యతి. పంచాయతీరాజ్ మంత్రాలయస్య సచివః వివేక భారద్వాజః ఆత్మనిర్భర పంచాయత్ కార్యక్రమస్య దృష్టిమాలక్ష్య ముఖ్య భాషణం ప్రదాస్యతి. ఏతస్య అనంతరం రాష్ట్రీయ నీతి ఉద్దేశ్యానాం ప్రావిధిక మార్గ చిత్రస్య అపేక్షిత పరిణామాణాం చ విషయే విస్తృత ప్రస్తుతి భవిష్యతి. మోరార్జీ రాష్ట్రీయ యోగ సంస్థానం అద్య తెలంగాణాయాం అస్య వర్షస్య యోగ మహోత్సవస్య ఆయోజనం కరిష్యతి. ఐపీఎల్ ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం దిల్లీ క్యాపిటల్స్ దళేన జయపురస్య సవాయి మానసింహ క్రీడాంగణి రాజస్థాన్ రాయల్స్ దళం సప్త స్తోభై పరాజితం. తత్రైవ అద్య చెన్నై సూపర్ కింగ్స్ దళం సాయం సార్ధ సప్తవాదని చెన్నైస్థి ఎంఏ చిదంబరం క్రీడాంగణి ముంబై ఇండియన్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్.
2: నిత్యావసర వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించి స్థానిక పరిశ్రమలు వ్యవసాయ వాణిజ్యానికి బోధన్ను కీలకమైన లాజిస్టిక్స్ నోడ్గా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ బోధన్ రైల్వే స్టేషన్లో సమగ్ర ఉన్నత స్థాయి తనిఖీ నిర్వహించారు. సాంకేతిక నిపుణులు వివిధ విభాగాల అధిపతుల బృందంతో కలిసి స్టేషన్ మౌలిక సదుపాయాలు ప్రయాణికుల సౌకర్యాలు గూడ్స్ యార్డ్ పనితీరు భద్రతా అంశాలను ఆయన నిశితంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ సరఫరా గొలుసు సామర్థ్యాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సరకు రవాణా సదుపాయాలను మెరుగుపరచడం కోసం అధికారులు ప్రస్తుతం ఉన్న ట్రాక్ లేఅవుట్లను అందుబాటులో ఉన్న భూమిని పరిశీలించి బ్లూప్రింట్ను సిద్దం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేకూర్చింది. దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వర్షం కురవగా మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉరుములు మెరుపులతో పాటు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పాటు పలుచోట్ల వడగళ్లు పడడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. డిచ్పల్లి ఇందల్వాయి ధర్పల్లి జక్రాన్పల్లి సిరికొండ మోపాల్ మండలాల్లో దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ధర్పల్లి ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లు మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు నీటిపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈదురుగాల్ల ధాటికి పలుచోట్ల వరిపొలాలు నెలకొరిగాయి. కోతకు సిద్దంగా ఉన్న సమయంలో వాన పడడంతో గింజ రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధితులు కోరారు. పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్దితో కృషి చేస్తోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరికొండలోని ఏజీ దాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల సభలో ఆమె పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాల్లో బహిరంగ

0: వేలం విధానాన్ని అమలు చేశామని తెలిపారు. పసుపు పంట క్వింటాలకు సగటున 16,000 ధర లభిస్తోందని, రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని, వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద కల్టివేటర్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై సమకూరుస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న సూచించారు. ఈ మేరకు నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజానికి విద్యార్థులు కీలకమని, విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా చరిత్రలో ఏ ఉద్యమము విజయవంతం కాలేదని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలన్నారు. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా మద్యం, మాదక ద్రవ్యాలు మత్తుకు బానిసలు కాకూడదని హితవు పలికారు. తర్వాత తనదైన శైలిలో పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో బాట్సీ ప్యాక్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల గృహప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయని పక్షంలో కూడా రాష్ట్రం రైతుల పక్షపాతిగా వ్యవహరించి మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తోందన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, ఉల్లాసంగా గడుపుతూ తమకిష్టమైన రంగంలో ప్రతిభను మెరుగుపరుచుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ మేరకు డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతున్న సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంటర్నెట్ సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల అంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ను 7 తేడాతో ఓడించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు, భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ఎల్పిజి అక్రమ నిల్వలు, నల్లబజార్ విక్రయాలు అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించామని తెలియజేసింది. పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 98% పెరిగాయని, సుమారు 41,60,000 బుకింగ్లకు దాదాపు 49,80,000 గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను మళ్లించకుండా చూసేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ ఆధారిత పంపిణీ 93% పెరిగింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 21,70,005 కిలోల సిలిండర్లు విక్రయించారని, 79,000 పైగా 5 కిలో సిలిండర్లు పంపిణీ చేస్తారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కమర్షియల్ ఎల్పిజి కేటాయింపులను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70% ఇప్పుడు పెంచారు. మార్చి నుంచి సుమారు 5,88,000 పిఎన్జి కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది.

అని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోపక్క పశ్చిమాసియా ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత నౌకలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది. షిప్పింగ్ కంట్రోల్ రూమ్ను డీజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,200 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్, 17,000 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 113 కాల్స్, 295 ఈమెయిల్స్ అందాయి. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి, సందేహాలకు సమాధానమిచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తున్నాయని, విమాన ప్రయాణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణను అంతం చేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల ద్వారా పరిష్కారం లభించే అవకాశాల గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన సవరించిన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పంపగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. చర్చల్లో ఇరాన్ పురోగతి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదనలో పేర్కొన్న షరతుల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని, తాను అంగీకరించలేని విధంగా ఇరాన్ రాయితీలు కోరుతోందని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ ధోరణి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం కొనసాగుతోందని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అంతర్గతంగా తమ దేశంలో ఎటువంటి అస్థిరత లేదని, చర్చల విషయంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అంటోంది. మరోపక్క లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 2 పిల్లలతో సహా 30 మందికి పైగా మరణించినట్లు వార్తలైంది. గత నెలలో అమెరికా మధ్యవర్తి ఒక్కంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం తన ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో 27 దేశాల నుంచి 41 దేశాలకు పెంచిందని కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయుశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దీర్ఘకాలికంగా తాము ప్రణాళికలు రూపొందించడం వల్ల ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడుతూ, రిఫైనరీలో ఎల్పీజీ దిగుబడిని గరిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశామని, మన దేశీయ ఉత్పత్తిని కూడా 60% మేరకు పెంచామని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇరవై 2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహగణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు ఈ వివరాల సేకరణ కొనసాగుతుందని, ఈ కాలంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లో జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. మే 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇంటింటికి వెళ్ళి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలోని మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని
4 పోలింగ్ కేంద్రాలను ఈవేళ పోలింగ్ జరుగుతుంది ఉదయం 7 గంటలకు.

0: నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం లక్ష్యాలు ఈ వర్క్షాప్ ద్వారా పాల్గొనే వారికి పరిచయం చేస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ దీని గురించి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం దార్శనికత గురించి వివరిస్తారు. ఆ తర్వాత జాతీయ విధాన లక్ష్యాలు, సాంకేతిక రోడ్ మ్యాప్ మొదలైన వాటి గురించి కూడా వర్క్షాప్లో చర్చిస్తారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలమణిలో ఉన్న నోట్లలో 98.47% తమకు తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. తన కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 తేదీన 2000 రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం శ్రోతలకు తెలుసు. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 356,000 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 30 ఏప్రిల్ నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస ఓం పర్వత యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మంది పైగా భక్తులతో కూడిన మొదటి బృందం దార్చులా నుండి ఈ పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణలంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ నిన్న ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ ట్యూనా చేపల దినోత్సవం గురించి వివరాలు, అనంతరం సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమాలు మీరు వింటారు.

ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమంలో మనం ముందుగా ఈరోజు గురించి ప్రత్యేకతను ఏమిటో తెలుసుకుందాం. May 2 ఈరోజు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటే, ఈరోజు ప్రపంచ ట్యూనా చేపల దినోత్సవం. ట్యూనా చేపల ప్రాముఖ్యత, వాటి పోషక విలువలు మరియు అధిక చేపల వేట వల్ల అంతరించిపోతున్న ఆ జాతిని సంరక్షించడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈరోజును ఈ ట్యూనా చేపల దినోత్సవంగా నిర్వహించింది.

మరి ట్యూనా చేపలు భాంగుడి, బుధాయ్, సిల్వర్ ఫిష్, ఏంజల్ ఫిష్ వంటి ఒక రకమైన చేపటండి. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువ. ఇతర చేపలతో పోలిస్తే ఈ చేపలో బయోగాత్రి, విటమిన్ B12, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువలన అధిక చేపలు పట్టడం వల్ల వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది.

కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ట్యూనా జాతి అంతరించిపోయే దిశగా పయనించడం విచారించదగ్గ విషయం. అందువల్లే వీటి రక్షణకు, దీని గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఈరోజును, అనగా మే 2వ తేదీని ప్రపంచ ట్యూనా చేపల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ చేప ఎక్కువగా మధ్యధర అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం ఇలా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కావున ప్రకృతి పరిరక్షణ మనందరి విధి. ఈ పరిరక్షణకు అవసరమైన ప్రతి జీవరాశిని కాపాడుకుంటూ మానవాళి జీవనాన్ని కొనసాగిద్దాం. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటినుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటినుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుని ఉంటాం. అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. దానికి మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటుంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు అవుతాడు. ఎందుకంటే మనం ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయటం కానీ లేదా సేవలు పొందటం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీసులు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, ఉత్పత్తిదారులు కానీ, సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు తునుకల కొలతలు మోసాలు, సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు, రిపేర్ చేసిన వాటిని కానీ, రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు టీవీలు కానీ, పత్రికలు కానీ, రకరకాలుగా మీడియా ద్వారా కానీ, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా కేవలం అమ్మితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగే

0: వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
1: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారు?
0: స్వాతంత్రం రాకముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986 వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారము అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారము వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వారికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే సపోజ్ ఆహార పదార్థాలు కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా, ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం ప్రయోజనం కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
1: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళైనా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
0: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985 ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి అడిషనల్గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ, ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ, సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులా కాకుండా ఆల్టర్నేటివ్గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరంలు అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 1986 వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం, అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుగుతుంది కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షల దాకా, తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం ఉండేది. సో పెక్యులర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ నాడు, ప్రతివాది ఎక్కడ నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకుండా కన్జూమర్ ఫర్మ్లో జిల్లా ఫర్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతంగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భాల్లో కొన్ని కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫారం ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు.
0: దాన్ని ఏంటంటే ఆ కేస్ టు కేసు ఉంటుంది. నార్మల్ గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ 8 సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటి పడినప్పుడు కూడా ఆలస్యం ఏమైనా ఉంటే రీజనబుల్ పీరియడ్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటే కారణం ఏంటో చెప్తే డిలే కండిషన్ పిటిషన్.

0: కూడా ఇస్తానికి అవకాశం ఉంది.
1: ఓకే,
0: తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఏదో ఇచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొంటాం, అది ఇన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు 10 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపసు ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో, 20,000 ఇస్తామా, 50,000 ఇస్తామా, ఎంత అయితే ధర మొత్తాన్ని వాపసు రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు, అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేరబుల్ అంటే రిపేర్ చేస్తే, రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది అంటే కూడా నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక టాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్లో ఒక వస్తువు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసు అనుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్లా ఉంటుంది కదా. అందుకని వాటిలో వాళ్ళు సీజన్ డిస్టార్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పచ్చు, మార్కెట్ లో వస్తువులు వాపసు తీసేసుకోండి అని చెప్పేసి చెప్పచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా మార్కెట్ లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్ లో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, 100,000 ఉంటారు, అలాంటి వాటిలో కూడా ఈ కన్జ్యూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్ లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్జ్యూమర్ ఫోరం కి అంత
0: అదే మానిటరీ బట్టి
1: బట్టి.
0: ఇప్పుడు ఏంటంటే జూరిస్డిక్షన్ 1986 లో వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్ గా రిపీల్ చేసేసి 2019 లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కుని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పని చేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు ఎక్కడ ఉంటే అక్కడ
1: వేసుకోవచ్చు,
0: హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్ ఉంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చర్ ఒక చోట ఉంటాడు, సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు అనే ప్రొవిజన్
0: తీసుకొచ్చారు, తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1,00,000 రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000-30,000 ఉంటుంది. ఇది చనిపోయాడు, చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంత అనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6-10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేసింది ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు, 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ పే చేసింది కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు ప్రతివాదికి ఎంత పే చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి ఒక 1,00,000 రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుంటాం, అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం, 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసింది ఎంత ఫీజు 1,00,000 రూపాయలు కదా ఇదిలా వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి, దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి పెట్టి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 100,000 మంది 100,000 మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోర్టుకెళ్ళరు, మిస్లీడింగ్ పేపర్లు వేస్తుంటారు, టీవీలు వేస్తుంటారు, అట్లా ఉంటారు, చాలా మంది వినియోగదారులు ఉంటారు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతుంటారు వినియోగదారులు, లక్షల మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్

0: చేయొచ్చు. లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీమైనటువంటి వస్తువులు ఉంటే వాటిని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదే విధంగా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలో రకరకాల వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి, వాళ్ళకి సాధారణంగా తెలియదు, ఏదో అడ్వర్ డబ్బుల కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేయడానికి, లక్షల్లో ఫైన్ వేయడానికి అవకాశం ఉంది, వాళ్ళు కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలకు మరొక మారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ రమణ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. 9:03 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు. మధ్యాహ్నం 12:10 యువవాణి సంగీత కార్యక్రమంలో జి సాయి శ్రీపాద గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 12:40 హిందీ కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకంలో ఆదర్శ నాయకి శిఖండి కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన సర్వమంగళ గౌరీ గారు. 2:30 ఈ మధ్యాహ్నం బాలానందం కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా అన్నమయ్య ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య సంకీర్తన విందాం. సంగీత సారథ్యం MM కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేటూరి రచన, బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆనందభైరవి చిత్రం నుండి ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందమాల పెంచిన గీతం, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మరిన్ని సినీ గీతాలు 9:03 నుండి చిత్రసీమ కార్యక్రమంలో మీరు వినవచ్చు.

శుద్ధ సీమంతిని రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళ్యాణి రాగం ఆదితాళంలో ఏ తావునరా సద్గురు త్యాగరాజస్వామి కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ టిఆర్ రమణా బృందం వారిచే నాదస్వర వాద్యం విన్నారు. డోలు సహకారం శ్రీ ఏడి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. సరిహద్దులు మినహా అన్ని రాష్ట్రాలు, రాజధాని నగరాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ వేము నరేందర్రెడ్డి ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ల సీఎండీలతో కలిసి రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనను, జాతీయ సమగ్రతను పెంపొందిస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో నిర్వహించిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నీట్లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. నీట్ పరీక్షల నేపథ్యంలో అటువంటి మోసగాళ్ల బారిన పడవద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. న్యాయ ప్రక్రియకు సాంకేతికతను జోడించడం ద్వారా ఖర్చులు, దూరభారాలు తగ్గి సత్వర న్యాయం అందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అపహరణ గురై తమ దేశానికి చెందిన 657 ప్రాచీన కళాఖండాలను అమెరికా తిరిగి భారత్కు అప్పగించింది. ఈ మేరకు మాన్హాటన్ జిల్లా అటర్నీ ఆల్విన్ బ్రాక్ ప్రకటించారు. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి హాజరైన రాయబారి రాజలక్ష్మి కదమ్ సమక్షంలో ఈ కళాఖండాలను మనకి తిరిగి అప్పగించారు. జైల్లో ఉన్న మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీని గృహ నిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ మీడియా తెలియజేసింది. పోలీసుల సమక్షంలో ఉన్న సూచీ ఫోటోను ఈ సందర్భంగా విడుదల చేసింది. డెన్మార్క్లో జరుగుతున్న థామస్ కప్ సెమీఫైనల్లో భారత్ ఈవేళ ఫ్రాన్స్తో తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్లో తాపేపై ఘన విజయం సాధించిన భారత్కు లక్ష్యసేన్, సాత్విక్, చిరాగ్ జంట అద్భుత విజయాలను అందించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా విందాం, ఏం మాయ చేశావే ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, సుజాని బ్లేజ్ ఆలపించిన అనంత శ్రీరామ్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఉయ్యాల జంపాల ఈ చిత్రం కోసం హర్షిక గుడి సనీ ఎంఆర్ ఆలపించిన గీతం విందాం. గీత రచన రాంబాబు గోసాల, వాసు వలభోజు, సంగీతం సన్నీ ఎంఆర్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్న పాట రామయ్య వస్తావయ్యా. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన సాహితీ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.

మీరు వింటున్న పాట మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషల్ పాడినది. అనంత శ్రీరామ్ రచన, యార్ రెహమాన్ సంగీతం.

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. ఇప్పుడు వింటాం హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన ఖుషీ చిత్రం నుండి ఈ పాట. గీత రచన శివ నిర్వాణ.

బింబిసార చిత్రం కోసం మోహనా భోగరాజు, శాండిల్య పిసా ఆలపించిన ఎంఎం కీరవాణి రచన విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ రచన, సంగీత సారథ్యం మిక్కీజే మేయర్.

శ్రోతులకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యాహ్నం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్. 12:10 యువవాణి సంగీత కార్యక్రమంలో జి సాయి శ్రీపాద గాత్రం వింటారు. 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో ఆదర్శనాయకి సిఖండి కార్యక్రమం వింటారు రచన సర్వమంగళ గౌరి గారు. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో హైదరాబాద్ మల్కాజ్గిరి ఆర్కే నగర్ నేషనల్ హై స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మజ్ను చిత్రం నుండి సుచిత్ సురేశన్ ఆలపించిన శ్రీమణి రచన, గోపీ సుందర్ సంగీత సారథ్యంలో.

మీరు వింటున్న పాట హాయ్ నానా చిత్రం కోసం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించిన, అనంత శ్రీరామ్ రచన, సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతల చిత్రసీమ గారు.

కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం. వేటూరి రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన అమృత చిత్రం నుండి పాట. పాడినవారు హరిహరన్, చిన్మయి.

మీరు వింటున్న పాట బెన్నీ దయాల్ మహతీ ఆలపించిన శివగణేష్ రచన, హారిష్ జయరాజ్ సంగీతం, చిత్రం ఎంతవాడుగాని.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం మరిన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 8.7% వృద్ధితో 243,000 కోట్ల రూపాయలకు చేరాయి. రిఫండ్లపోను నికర వసూళ్లు 211,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆదాయం 25.8% పెరిగి 57,580 కోట్ల రూపాయలకు చేరుకోవడం ఈ గణనీయమైన వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. తెలంగాణలో ఏప్రిల్లో 4,621 కోట్ల రూపాయల రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాహన విక్రయాలు 27% వృద్ధితో 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. పన్నుల కొత్త వడ్డీ రేట్ల తగ్గింపు సానుకూల ప్రభావం చూపాయని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి, హ్యుండై, కియా సంస్థలు రికార్డు స్థాయిలో సరఫరాలతో వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని 2 నియోజకవర్గాల్లో గల 15 కేంద్రాల్లో ఈవేళ ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యల కారణంగా గతంలో ఇక్కడ పోలింగ్ నిలిచిపోవడంతో ఎన్నికల అధికారులు తాజా ఏర్పాట్లు చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గట్టి భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాషింగ్టన్ టెక్సస్లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్లండి కొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 2:30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి రచన, సంగీత సారథ్యం రాజన్ నాగేంద్ర, చిత్రం ఎంటింటి రామాయణం.

ఆరుద్ర రచనకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన వయసు పిలిచింది. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన తూర్పు పడమర ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం ఇప్పుడు

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం వేటూరి రచన, చక్రవర్తి సంగీతం, ఎస్ జానకి పాడిన 16 ఏళ్ల వయస్సు చిత్రం నుండి ఈ పాట.

ఈ మధ్యాహ్నం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మీరు వింటారు. పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 11:03 ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం వేటూరి రచన, రాజనాగేంద్ర సంగీతం, పంతులమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట పూజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడినది. దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవులపల్లి రచన, చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన బలిపీఠం చిత్రం నుండి ఈ గీతం.

ఈ ఉదయం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 11:03 ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేటూరి రచన, కేవి మహాదేవన్ సంగీతం. శుభలేఖ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై

ఎందుకు లేకినుక నవమి చిలుక తగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక.

0: మెచ్చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక
1: నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక నా వెనుక నీ నడక నాకెందుకు లేకినుక పులికి పడక కలికి పలుక కలక పడక.

0: పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక మనసుకు మమతకు మనుగులు జరిగితే చాలింకా. నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట రెండు రెళ్ళు ఆరు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించినది. వేటూరి రచన రాజన్ నాగేంద్ర సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని కన్నా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 సంబంధించి మొత్తం 136,418 దరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి రమేష్ తెలియజేశారు. దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసిందని, రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని చెప్పారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశికారుల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష రేపు జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2:00 నుంచి సాయంత్రం 5:20 వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. 11:00 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అయితే 1:30 తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందవలసిన దాదాపు $5 బిలియన్ ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగన్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ వారం అతిథి కార్యక్రమంలో 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు.
1: తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనంలో తెలుగు జాతీయ కవిగా గుర్తింపు పొందిన కవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు పొందిన కవి, గీత రచయిత, కథకుడు, నవలకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా సేవలందించినటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఈనాటి మన అతిథిగా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. సిద్ధారెడ్డి గారు నమస్కారం సార్.
2: నమస్తే.
1: ముందుగా కంగ్రాచులేషన్ సార్.
2: ధన్యవాదాలు.
1: ఈ సంవత్సరం అంటే 2026 మార్చిలో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయ్యారన్న వార్త, అయితే ఆ ప్రకటన వచ్చిన ఒక 2-3 గంటల్లోనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, అనేక మంది పెద్దలు, విఐపీలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు

0: రావటం వల్ల ఇటువంటి స్పందన ప్రజల నుంచి రావటం మీకు ఏమనిపిస్తుంది సార్?
1: నాకు చాలా సంతోషం కలిగించిన అంశం. ముఖ్యంగా ఏ వాక్యం నన్ను ఆనందపరిచింది అంటే, అది అవార్డు మీకొచ్చింది కాదు మాకొచ్చింది అని చాలా మంది నోట నేను విన్నాను. నాకు అభినందనలు తెలిపిన మరుక్షణం, ఆ అవార్డు మీది కాదు సార్, మా అందరిది, లేదా మీది కాదు సార్, మా ఇంటికి వచ్చింది, అట్లాంటి మాటలన్నీ విన్నప్పుడు ఒక రచయితగా, కవిగా నాకు ఎంత ఆనందం కలగాలో అంత ఆనందం కలిగింది. నిజానికి నేను ఎప్పుడూ నాకు ఇది రాలేదని, ఆలస్యమైందని ఫీల్ కాలే, కానీ వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, వాళ్ళందరి ఆనందం ముందు ఈ పురస్కారం కొంచెం తక్కువేనా అని అనిపించింది. వాళ్ళ ఆనందమే పురస్కారం కంటే గొప్పగా నాకు ఆనందం కలిగించింది.
0: ఇంత ఉధృతమైనటువంటి సాహిత్య సృజనలో ప్రజలందరికీ చేరువయ్యారు, మీ కుటుంబ నేపథ్యం ఇదంతా ఒకసారి తెలుసుకుందాం సార్.
1: నేను చేరువ కావడానికి ఏంటిదంటే, చేరువ కావాలనే బయలుదేరాను. ఎందుకు అట్లా బయలుదేరానంటే, నేను ఒక ఊరు నుంచి బయలుదేరాను. మాది బందారం గ్రామం. బందారంలో చిన్న వ్యవసాయ కుటుంబం. బాబు పేరు బాలసిద్ధారెడ్డి, ఈ అవ్వ పేరు రత్నవ్వ. చిన్న ఊరు, ఒక వ్యవసాయ కుటుంబం, ఇల్లని సంసారం, రెండు పూటలా తినడానికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి ఒక సంసారం నుంచి బయలుదేరి, ఊరును ఆదర్శంగా పెట్టుకుని జీవించిన బాపు, వాడను ఆదర్శంగా పెట్టుకుని జీవించిన అమ్మ, ఊరు వాడ రెండిటి మధ్య నుంచి నడిచి వచ్చాను గనక నేను ప్రతి మనిషిని చేరుకోవడానికి నాకు సులువైంది. దారి మా అమ్మ నాన్న చూపెట్టారు. వాళ్ళందరినీ హృదయాలు చేరుకోవడానికి నాకు గొప్ప అవకాశం లభించింది. అది సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా, పాట ద్వారా, కథ ద్వారా, నవల ద్వారా లభించినందుకు నాకు చాలా చాలా సంతోషం.
0: మొదటి తరం స్కూల్కి వెళ్ళి చదివింది మీరు. మొదటి తరంలోనే ఎన్నో తరాలను ప్రభావితం చేసేంత రచనా శైలి శక్తిని మీరు సంపాదించారు. ఒక సాహిత్య ప్రస్థానంలో ఒక కవిగా ఎదగటమే ఒక చాలా పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత కష్టం. అన్ని ప్రక్రియల్లోనూ కథకుడిగా, నవలాకారుడిగా, అన్నిటికీ మించి ఒక పాటల రచయితగా ఇప్పుడు మీరు మీ సాహిత్య ప్రస్థానంలో ప్రతి ప్రక్రియలో మీదైనటువంటి ముద్ర వేశారు. ఇంత బహుమీకిన ప్రజ్ఞాశాలిగా ఎదగటానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన ఏంటి?
1: నేను 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పాట తెలుగు పుస్తకంలో ఉండేది, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఈ పండితులు ఎవరు? పండితులు కూర్చుండే అరుగు మా ఊర్లో లేదు. మా ఊరు మొత్తానికి పండితులు కూర్చుండే అరుగు లేదు. అంటే వ్యవసాయం చేసి వచ్చినటువంటి రైతులు కూర్చుండే అరుగు ఉంది, కూలి పనులు చేసి వచ్చినటువంటి స్త్రీలు కూడా కూర్చునే అరుగు ఉంది, ఆడుకునే పిల్లలు కూర్చునే అరుగులు ఉన్నాయి, కానీ ఇంతమంది ఉన్న పండితులు కూర్చునే అరుగు లేదు. ఈ పండితుల సంగతి ఏంటి? ఈ అరుగు సంగతి ఏంటి? అరుగులైతే ఉన్నాయి, పండితులు కూర్చునే అరుగేంటి? ఇక అక్కడి నుంచి మొదలైన తర్వాత నాకు సాహిత్యంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం, నాకు 9వ తరగతి 8వ తరగతి నుంచి సాహిత్యం వైపు మళ్ళాను. సాహిత్యంలోకి ఖచ్చితంగా వచ్చిన తరగతి అని అంటే 1969 నేను 9వ తరగతి చదివేటప్పుడు అష్టకాల నరసింహరామ శర్మ అని నా గురువు గారు, తెలుగు పండితుడు, ఆయన శిథిలవి పంచి అనే ఒక పుస్తకం పబ్లిష్ చేసి, దాన్ని వేళ చారాన పబ్లిష్ చేసి తీసుకుని వచ్చి విద్యార్థులందరికీ పావులాకు ఒక పుస్తకం చొప్పున అమ్మాడు. ఆ హెడ్ మాస్టర్ చాలా మంచివాడు కనుక పావులా గట్టించుకొని ఆ పుస్తకం ఇచ్చాడు అందరికి. ఆ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి అంశం. అంటే దారి వెతుక్కుంటూ, పండితులు కూర్చుండే అరుగు దగ్గర నుంచి దారి వెతుక్కుంటూ మా ఊర్లో అనేక పాటలు, చేనులోకి పోయినా పాటలే, చిలకలోకి పోయినా పాటలే, ఊర్లోకి వచ్చినా పాటలే, బాయికాడ పాటలే, రకరకాల పాటల మధ్య నుంచి. అట్లనే రాత్రి అయితే పాటలు, పగలైతే పాటలు, రాత్రి అయితే కథలు, శారద కథలు, ఒగ్గు కథలు, అట్లా చాలా చిందు భాగవతాలు, ఇట్లాంటి వాటి మధ్య నుంచి నడిచి వచ్చినాం కాబట్టి జీవితానికి మీరన్న ప్రక్రియల్లో రాణించడానికి కావలసిన శైలి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, పొలం గట్ల మించి రావచ్చు, లేదా రాత్రిపూట చెప్పిన కథల మధ్య నుంచి రావచ్చు, వాళ్ళ స్వరంలోంచి రావచ్చు, ఒక ఊరి జీవితపు పరిమళం నుంచి ఆ శైలి వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పాటలు అలవోకగా పాటలు కట్టే స్వభావం, నాట్లేస్తూ ఆడవాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ గట్ల మీద నుంచి పోయే గాలి ఒక పాట వినిపించేది. ఆ పాటే అయ్యుండొచ్చు, బహుశా నాలో పలికి ఉండొచ్చు. ఇట్లా నేను నడిచి వచ్చినటువంటి జీవితపు అంచుల నుంచి వచ్చింది ఆ స్పర్శ నుంచి సోకింది.
0: పెరిగిన వాతావరణం,
1: గ్రామీణ వాతావరణం, ఒక జానపద సంస్కృతి నుంచి నా శైలి ఆరంభమైంది.
0: అంటే చదువుకునే క్రమంలో జానపద వాతావరణము లేదంటే మన కుటుంబ భాష మాయమైపోయింది.

0: పుస్తక భాష వస్తుంది అని భాషావేత్తలు చెప్తూ ఉంటారు సార్. మీ ఉపన్యాసాల్లో విన్నా కూడా, మీతో మాట్లాడుతుంటే కూడా, ఆ తెలంగాణలో గ్రామీణ భాష తీయదనం అలాగే ఉంటుంది. దీనికోసం మీరు ఏమైనా సాధన చేయాల్సి వచ్చిందా? ఎందుకంటే మీరు పిహెచ్డి వరకు చదివారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుస్తక భాష వేరుగా ఉండే, మీరు దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ కష్టపడాల్సి వచ్చిందా?
1: అంటే నేను ఎప్పుడు కష్టపడలేదు, ఎందుకంటే నా సహజమైనటువంటి భాషను నేను విడిచిపెట్టింది ఎప్పుడు లేదు. పుస్తకాలు చదువుతూ ఉన్నాను, సాహిత్యం చదువుతూ ఉన్నాను, పత్రికల్లో ఏదైతే ప్రచారంలో ఉన్నదో ఆ భాష రాస్తూ వచ్చాను
0: సార్.
1: కానీ రాస్తూ వచ్చిన దశలన్నిట్లలో కూడా అంతరాల్లో రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి భాషను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేంతగా నా మీద ముద్ర వేసినటువంటి భాష స్థానీయ భాష
0: సార్.
1: ఈ స్థానీయ భాషను లోపల అట్లా పెట్టుకుని మనం వ్యవహారంలో ఉండేటటువంటి ఒక ప్రామాణిక భాషను రాసి, అంటే నేను సిద్ధాంత వ్యాసాలు రాశాను, పిహెచ్డి ఎంఫిల్ చేశాను.
0: అవును సార్.
1: ఆ చేసినప్పుడు కానీ లేదా అప్పుడు ఒక ప్రఖ్యాతమైనటువంటి పత్రికల్లో కవితలు ప్రచురించినప్పుడు కానీ ఈ అన్ని దశల్లో కూడా నేను అప్పుడు ఉన్న ప్రామాణిక భాషలో రాశాను. కానీ ప్రామాణిక భాషలో రాసిన ఈ హృదయంలో ఉన్న ముద్ర ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రెండింటినీ మేళవించేటటువంటి సందర్భం రాకపోవచ్చు, కానీ ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నది కాలం.
0: అవును సార్.
1: నేను ఈ కాలం అనుకూలించగానే హృదయంలో ఉన్న భాష, మెదడులో ఉన్న భాష, రెండు భాషలు కలిసిపోయినటువంటి ఒక రూపం నా కవిత్వానికి అబ్బింది.
0: రచయితగా మొదట ప్రకృతి మీదనో, లేదంటే ఒక ప్రేమ గురించో, స్త్రీ గురించో రాస్తారు. ఇవాళకి కూడా నందిని సిద్ధారెడ్డి అన్న పేరు వినగానే ఒక ఉద్యమ కవిగా అందరికీ మనసులో నిలిచిపోయారు. అంటే ఒక కవిగా ఎదగాలంటే ఉద్యమము, రాజకీయాలు వీటన్నింటికీ అనుబంధంగా ఉండాల్సిందేనా? ఈ ప్రకృతి కవిత్వం వీటన్నింటికీ మరి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? మీ అభిప్రాయం ఏంటి సార్?
1: అంటే నా అభిప్రాయం ఏంటంటే నా జీవితమే నా గురువు. నా జీవితంలో నా ఇంట్లోనే ఉద్యమం ఉంది. మా బాపు నిజాం హయాంలో ఉండేటటువంటి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఆయన 10 గ్రామాలకు సంబంధించిన గ్రామరక్ష కమిటీ బాధ్యుడు. కాబట్టి ఊరి ప్రజలందరి కోసం లేదా 10 ఊర్ల ప్రజల కోసం జీవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఆయనకుంది. ఆయన నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ విషయాలు చెప్తూ ఉండేవాడు.
0: సో జరిగే రాజకీయ
1: చర్చలు ఇవన్నీ కూడా ఉండేవి
0: ఇంట్లో.
1: ఇంట్లో ఉండేవి. నేను ఒక రకంగా సాహిత్యం వైపు మళ్ళక ముందే నన్ను రాజకీయం, ఉద్యమం ఎంతో కొంత ఆకర్షిస్తూ వస్తున్నది. కానీ దీనికంటే బలమైనటువంటి ఆకర్షణ సాహిత్యంలో ఉన్నది అని తెలుసుకుంటూ, క్రమక్రమంగా తెలుసుకుంటూ, చదువుకున్నా కొద్దీ తెలుసుకుంటూ వచ్చాను. తెలుసుకున్నప్పుడు ఈ ఉద్యమం నన్ను విడిచిపెట్టకుండానే నన్ను అనునయించింది, నా వెంట నడిచింది. అయితే మీరన్నట్టు ఆ ప్రకృతిని, ఒక స్త్రీని లేదా ఇంకొక ప్రేమ ఏదో రాయకుండా ఇటువైపు ఎందుకు వచ్చాను అని అంటే, అందులో ఒక ఆనందం ఉంది కానీ ఒక ప్రయోజనం తక్కువ అనేటువంటి భావన నాకు చిన్ననాటి నుంచే ఉంది. ప్రణయం రాయొచ్చు, రాయకూడదని కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా స్త్రీ పురుషులు పాడుకునే ప్రణయ గీతాలు వింటూ వచ్చిన జానపద గేయాల్లో ప్రణయ గీతాలు ఒకవైపు విన్నాను
0: సార్. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి పాట ఏదైనా ఉంటే చెప్పండి సార్.
1: అనేక పాటలు నన్ను ప్రభావితం చేసినాయి. తరచుగా నన్ను వెంటాడే పాట చేయెత్తి జేయి కొట్టు, వేములపల్లి శ్రీకృష్ణ రాసినటువంటి ఎన్టీ రామారావు పల్లెటూరు అనే సినిమాలో ఉన్న పాట నన్ను బాగా వెంటాడే పాట.

రేడియో అనేది నన్ను చిన్నప్పుడు పెంచినటువంటి ఒక గురువు. కాబట్టి రేడియోలో కూడా నేను 1969 దాకా నాకు రేడియో తెలియదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు రేడియో ప్రాంతీయ వార్తలు వినంది నిద్రపోయింది లేదు. ఈ 6:10 ప్రాంతీయ

0: వార్తలు వినేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒక హౌస్లోళ్ళ ఇంటికి పోయి, ఒక మా ఊర్లో రెండే రేడియోలు, ఒకటి పోలీస్ పటేల్ ఇంట్లో ఉండేది, ఒకటి హౌస్లోళ్ళ ఇంట్లో. నేను హౌస్లోళ్ళ ఇంటికి పోయి రోజు ఆ ప్రాంతీయ వార్తల టయానికి అక్కడికి పోతుంటే, అప్పటికి పంచాయతీ రేడియో కూడా లేదు, అక్కడికి వెళ్ళి అక్కడి వార్తలు వినడానికి వెళ్తుంటే మా బాబుకు కొంచెం అనుమానం వచ్చింది, వీడు ఎక్కడికి పోతున్నాడు అని. ఆయన ఆరాధిస్తే రేడియో వినడానికి వెళ్తున్నాడు. సో రేడియో వినడానికి వెళుతున్నాడు గనక ఏదైనా కష్టపడి అయినా సరే ఒక రేడియో ఆయన కూడా వినాలని ఒక ఎద్దును అమ్మి, ఆ ఎద్దును అమ్మిన డబ్బులతో ఒక రేడియో కొన్నాడు ఆయన. ఆ రేడియో కొనుక్కొచ్చి పెడితే మా ఇంట్లో పెట్టింది మా ఊళ్ళో మూడో రేడియో. మా వాడోళ్ళంతా వచ్చి ఆ రేడియో వినడం, రేడియోలో పాటలు వినడం, రేడియోలో వార్తలు వినడం, ఇవన్నీ కూడా రేడియో కార్యక్రమాలు. ఈ 69లో రేడియో నన్ను బాగా ఆకర్షించినటువంటి, 69 నాకు పెద్ద మూలమలుపు. అష్టకాల నరసింహరామ శర్మ పద్య సాహిత్యాన్ని పరిచయం చేశాడు. శిథిలవిపంచి, తీగలు తెగిన వీణ. ఆ వీణలో అంత దుఃఖమే ఉంటుంది, ఆ దుఃఖంతో కూడినటువంటి కరుణశ్రీ లాంటి ఆర్ద్రమైన పద్యాలు ఉంటాయి అందులో. అలాంటి పద్య సాహిత్యం ఒకవైపు ఆకర్షిస్తుంది. సరిగ్గా 69లోనే ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అది ఒక ఉధృతంగా నడిచింది, అదొక ఆకర్షణగా ఉండింది. మూడో వైపు మా ఊరి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ వచ్చింది, ఒక 200 పుస్తకాలు వచ్చాయి అదే సంవత్సరం. ఆ 200 పుస్తకాలు, ఇక్కడ స్కూళ్లు బంద్ ఉన్నాయి కాబట్టి వరుస పెట్టి రోజు 2 పుస్తకాలు చదవడం అనేది, అది ఒక ఉద్యమం వల్ల స్కూళ్లు బంద్ అయినాయి, పరీక్షలు లేవు, ఉద్యమం బళ్ళు లేవు, మొత్తం మూతబడ్డాయి. అప్పుడే లైబ్రరీ వచ్చింది. ఆ లైబ్రరీ పుస్తకాలన్నీ వరుస పెట్టి చదవడం మొదలు పెట్టి, ఈ వరుస పెట్టి చదవడంతో పాటు ఈ రేడియో రావటం, ఈ రేడియోలో ఉండే నాటకాలు, రేడియోలో ఉండే బాలల కార్యక్రమాలు, రేడియోలో ఉండే సంక్షిప్త శబ్ద చిత్రాలు, సినిమాకు గంట సేపు ఆదివారం ఒక గంట సేపు అది వచ్చేది, దానికోసం సినిమా తెలియదు మాకు. ఆ సినిమా గురించి విన్నది ఏదన్నా ఉంటే ఆ సినిమా సంభాషణలన్నీ కూడా ఆదివారం నాడు వస్తే దానికోసం ఇట్లా ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఒక గొప్ప ఆకర్షణ. ఇలాంటి ఆకర్షణలన్నీ 69లోనే జరిగినాయి. కాబట్టి రేడియో నా జీవితంలో సాహిత్యం వైపు, ఒక శిల్పం వైపు, ఒక రచన వైపు మళ్లించినటువంటి ఒక గొప్ప మార్గదర్శి.
1: బాగుంది సార్.
0: ఆ మార్గదర్శిలో నాటకాలు వినడం, అట్లాంటి దశలోనే ఈ పంచాయతీ లైబ్రరీలో వచ్చిన మా ఊరి కథలు అని తాళ్ళూరు నాగేశ్వరరావు పుస్తకం ఒకటి నేను చదవడం, చదివిన దాంట్లో మిఠాయి పంపకం అనే దాన్ని, అది కథ, ఆ కథను నాటకీకరణ చేసింది నా మొదటి రచన. అట్లాంటి టైంలో దానికి నాటకీకరణ రాయడానికి ప్రేరణ ఏంటిదంటే రేడియో.
1: రేడియో.
0: సో అది నా సాహిత్యంలో నా ప్రవేశం. ఈ ప్రవేశంలో రేడియో 69 కాలం నన్ను ప్రభావితం చేసినటువంటి తీరు. అంటే ఉద్యమం తప్పకుండా ఉండాలా అని అంటే నేను ఉండాలని అనటం లేదు, కానీ జీవితం తప్పకుండా ఉండాలి.
1: బాగుంది.
0: జీవితం నేపథ్యం లేకుండా కేవలం పుస్తక నేపథ్యం, పుస్తకాల్లో చదివిందే రాస్తాము అని అంటే అది ఎప్పుడూ సజీవంగా ఉండదనేది నా భావన. జీవనం, జీవిత అనుభవం సంపన్నంగా ఉంటే నువ్వు గొప్ప సాహిత్యం రాయగలవు. కేవలం పుస్తక అధ్యయనం ఉంటే పాండిత్యం అవుతుంది, కానీ సృజనశక్తి తక్కువ వస్తుంది, దాంట్లో జీవత్వం ఒలకదు, ప్రాణకళ ఉండదు దాంట్లో. ప్రాణకళ రావాలంటే ఖచ్చితంగా నీకు ఆ జీవితంతో స్పర్శ ఉండాలి, ఆ స్పర్శ వల్లనే నీ కవిత్వం రాణిస్తుంది. అందుకని ఈ స్పర్శలో ఉద్యమం ఉంటుందా, దృక్పథం ఉంటుందా, ఇవన్నీ పక్కకు పెడితే జీవన స్పర్శ లేకపోతే నీకు దానికి ప్రాణకళ రాదు.
1: జీవితం అంటే మళ్ళీ ఇంకొక చర్చ మొదలవుతుంది, ఎవరి జీవితాన్ని వాళ్లే రాసుకోవాలి, మా జీవితాలు రాయడానికి వాళ్ళెవరు, అది కులపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మతపరంగా లేకుంటే ప్రాంతపరంగా కూడా కావచ్చు. ఇటువంటి సమయంలో మీరు కరోనా లాంటి ఒక పెద్ద ఉపద్రవం ఏర్పడితే దాని మీద మీరు రాశారు సార్. ఇట్లాంటి నేపథ్యంలో చాలా తక్కువ ఉంటాయి మనకు తెలుగు సాహిత్యంలో, ఒక ఉపద్రవం మీద రాసినటువంటి తక్కువ. మనం అమరావతి కథలో కూడా వరద అనే ఒక చిన్న కవిత, శంకరమంచి సత్యంగర్లు చివరిలో ఒక మలుపు ఉంటుంది, ఇట్లాంటివన్నీ వస్తే మనిషి స్వభావం మళ్ళీ పూర్వ రూపంలోకి వెళుతుంది అన్నట్టుగా ఆ భావన వచ్చేటట్టుగా ఉంటుంది. మరి మీరు ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఎంచుకున్న మీ కవిత్వంలో ఈ అనిమేష ఉపద్రవ కావ్యమే అక్కడ ఆ లిస్ట్లో మెన్షన్ చేశారు సార్. సో ఈ కావ్యం గురించి మీ అనుభవం, మీ జీవితం, మీరు పొందినటువంటి బాధ అదంతా ఒకసారి చెప్పండి సార్.
0: అంటే ఇప్పుడు ఎవరి జీవితం వాళ్లే రాయాలనేది వినడానికి
1: సార్
0: బాగానే ఉంటుంది. ఎవరి జీవితం వాళ్లే రాయడానికి ఎవరైతే ఎక్కువ దుఃఖం పొందుతున్నారో వాళ్ళు ఇవాళటి వరకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారు. సాహిత్యం రాస్తారు,
1: సో సాహిత్య సృజన శక్తి ఉండదు.
0: నిరంతరంగా పొలంలో

0: దిగి పనిచేస్తున్న ఒక స్త్రీ ఇవాళ్ళటికి అనిమేష కాలానికి కరోనా కాలానికి ఆ దుఃఖం రాయాలంటే ఆ స్త్రీ ఇవాళటికి కూడా ఆ ఆడమనిషి ఇవాళటికి చదువు లేదు. ఈ చదువు లేని దశలో ఆమె రాయాలంటే ఆమె జానపద గేయం కట్టగలుగుతుంది కావచ్చు పాడుతుంది కావచ్చు, కానీ ఆమె ఎట రాస్తుంది? నీ లిఖిత సాహిత్యం ఎట రాస్తుంది?
1: రాయలేదు.
0: కాబట్టి తప్పనిసరిగా నా దృష్టిలో అయితే ఎవరి బాధ వాళ్ళే వ్యక్తం చేయాలనుకోవటం అనేది అది అవసరమే కావచ్చు, సందర్భోచితమే కావచ్చు, కానీ అట్లాంటి అవకాశాలు ఇంకా చాలా సంవత్సరాలు శతాబ్దాలు పడుతుందని నా బాధ. అందుకని నేను అప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతు కానీ నేను మొదటి పుస్తకంలోనే చెప్పుకున్నాను. ఎవరైతే గాయపడి ఉన్నారో, ఎవరైతే దుఃఖపడి ఉన్నారో, వాళ్ల ఏడుపును వాళ్లే ఆవిష్కరించాలంటే నీ శిల్పం తెలియదు, నీ కవిత్వం తెలియదు, నీ అక్షరాస్యత తెలియదు, వాళ్ళు బడికి వెళ్ళలేదు, ఎట రాసుకుంటారు?
1: రాయలేరు.
0: వాళ్ళు రాయాలన్నప్పుడు వాళ్ల బాధ నీకు నలుగుట్లోకి సాహిత్యంలోకి కావ్య గౌరవం పొందాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ల దుఃఖం పట్ల సానుభూతి, కావ్య విలువల పట్ల గౌరవం అభినవేశం ఉన్న వాళ్ళు రాయవలసినటువంటి అవసరం ఉంటుందని నేను నమ్ముతాను. అందుకనే గాయాల గొంతుకు అన్నాను. గాయపడిన వాళ్లకు మనం గొంతుకు కావాలి.
1: సార్,
0: నా గురించి నేను రాసుకోండి, నేను సుఖంగా ఉన్నాను. ఇవాళ అనిమేషం వచ్చింది, పెద్ద ఉపద్రవం వచ్చింది. అనిమేషం వచ్చినప్పుడు వలస జీవులు రోడ్డెంబట్ నడుస్తూ ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లో తెలియదు, ఎంత దూరమో తెలియదు, నడుస్తూ ఉన్నారు.
1: చేరుకుంటారో లేదో గమ్యం తెలియదు.
0: గంట రెండు గంటలు, రోజు ఒక రోజు, పది రోజులు, వారం రోజులు, నెల రోజులు నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు నడుస్తుంటే మైలురాళ్ళు సిగ్గుపడ్డాయని రాశారు నేను.
1: అవును సార్,
0: మైలురాళ్ళు సిగ్గుపడేటట్టు మనుషులు నడుస్తున్నారు. తినడానికి తిండి లేదు, కడుపులో పోరడు, సంకలో పోరడు, ఎడబాసిన దూరంగా ఉన్న పోరడు. ముగ్గురు పోరల్ని పట్టుకొని ఆమె నడవాలి. కూలిపోయేదాకా కడుపులో ఉన్న పోరడికి తిండి లేదు, ఆహారం లేదు, సాధలేదు. అందుకని లోపలి శిశువును బతికించుకోవడం కోసం ఆమె ఆహారం తినాల్సి వస్తే, ఆహారం లేకపోతే గడ్డి తీసుకొని పీక్కొని తిన్నది అని నేను చదివాను.
1: సార్,
0: ఎంత దుఃఖం! ఈ దుఃఖం ఆమె రాయాలంటే ఎప్పుడు రాస్తుంది?
1: రాయలేదు.
0: రాయలేదు,
1: కనుమరుగైపోతుంది.
0: ఆ తర్వాత నీకు ఆ ఉపద్రవం ఉండదు.
1: అవును,
0: ఆ దుఃఖం కూడా వార్తల నుంచి దూరం అవుతూ ఉండవచ్చు.
1: సార్,
0: అందుకని ఆ దుఃఖాన్ని రికార్డ్ చేసే పని, ఆ దుఃఖాన్ని కవిత్వం చేసే పని, ఆ దుఃఖాన్ని సాహిత్యం చేసే పని, ఆ దుఃఖానికి వాక్య రూపం ఇచ్చేటటువంటి పని తప్పకుండా బాధ్యత కలిగినటువంటి కవిది. నేను ఆ బాధ్యత కలిగిన కవిని గనక ఉపద్రవ గాథను కరోనా కాలంలో ఎన్ని దుఃఖాలు, పక్కకే అమ్మ శవం ఉంది, పక్కకే కొడుకు శవం ఉంది, ఒకే హాస్పిటల్లో ఇద్దరు శవాలే, కానీ ఒకరు చనిపోయినారనే స్థితిని ఇంకొకరు గుర్తించలేనటువంటి ఒక దుస్థితి ఉంది. కొడుకును చూడాలని తల్లికి ఉంది, తల్లిని చూడాలని కొడుకు ఉంది, కానీ ఇద్దరు శవమై ఉన్నారు. అక్కడ పక్క పక్కకే ఉన్నాయి శవాలు, కానీ శవాల్లో జీవం లేదు, ప్రాణం లేదు. ఎంత దుఃఖం! ఈ దుఃఖం వాళ్ళు ఎట్ట రాస్తారు? చనిపోయినారు కదా, ఎట్ట రాస్తారు? ఆ శవాల దుఃఖం నేను రాశాను.
1: అదే సార్, ఒక దుఃఖాన్ని ఆవాహన చేసుకోవాలంటే కూడా భయం కవులకి. అట్లాంటిది ఆవాహన చేసుకొని రాయాలి. మీరు ఇప్పుడే కాదు, ఇదే మొదటిసారి కాదు మీరు దుఃఖాన్ని ఆవాహన చేసుకొని మళ్ళీ కవిత్వంగా వ్యక్తం చేయటం. జీవితం, మీ ఉద్యమ నేపథ్యము, తెలంగాణలో స్థితిగతులన్నీ ఆవాహన చేసుకుని మీరు రాసినవే. మీ కవిత్వం చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది, నది పుట్టుబడి కానీ పుట్టుబడి కానీ, ఒక బాధ కాదు, ఇట్లాంటివన్నీ చదువుతుంటే ఆ దుఃఖం మన గుండె లోతుల్లో నుంచి పెకిలొచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. ఏదో పై పైన రాసినట్టుగా అనిపించదు సార్, నా బోటి వాడికి చదువుతుంటే. ఇట్లాంటి నేపథ్యంలో దుఃఖం రాస్తూనే ఒక వేడుక రాయాలి మన తెలంగాణ గురించి అని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ అన్న పాట తెలంగాణ వైభవాన్ని, వేడుకని సూచిస్తుంటుంది. అప్పటి వరకు వచ్చిన తెలంగాణ పాటలన్నీ ఒక శైలి, ఒక భావ వ్యక్తీకరణలో ఉంటే, మీది ఇంకొక శైలిలో ఇంకో భావ వ్యక్తీకరణలో ఉంది, దాని గురించి చెప్పండి సార్.
0: అంటే ఇప్పుడు దుఃఖం గురించి రాయటం నాకు ఇష్టమైనటువంటి పని, నేను కోరి ఎంచుకున్నటువంటి పని. అట్లనే గాయపడిన బాధ కవిత్వంలోకి తీసుకురావటం అనేది, వాళ్ళ గొంతుగా ఉండడం అనేది నాకు కవిత్వ లక్ష్యంగా పెట్టుకున్నాను. కాబట్టి అది రాస్తూ వస్తున్నప్పుడు గాయపడిన వాళ్లకు కూడా సంస్కృతి ఉంటుంది, దుఃఖపడిన వాళ్ళు కూడా జీవితం అంతా దుఃఖంలోనే ఉండరు. వాళ్ళ దుఃఖపడినటువంటి జీవితంలో ఆనందించేటటువంటి క్షణాలు కూడా కొన్ని ఉంటాయి, గర్వపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయి.
1: అవును సార్,
0: లేకపోతే మనిషి బతకలేడు. 24 గంటలు దుఃఖంతోనే ఉంటే మనిషి బతకలేడు. ఆ 24 గంటల దుఃఖంలో కూడా ఏదో ఒక గంటో అరగంటో క్షణమో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే నీ జీవితాన్ని ముందడికి తీసుకెళ్తుంది. కాబట్టి అది ఏది అని చూసినా

0: చేసినప్పుడు నేను ఒక శ్రామిక ప్రపంచం యొక్క దుఃఖాన్ని నేను రాశాను, రాస్తూ వచ్చాను కవిత్వంలో. కానీ ఆ శ్రామికుల్లో కూడా ఒక వేడుక ఉంటుంది. అది తెలంగాణ సందర్భం వచ్చేసరికి తెలంగాణ దుఃఖం ఒకటే కాదు, తెలంగాణకు కొన్ని సంతోషాలు కూడా ఉంటాయి. తెలంగాణకు కొన్ని గర్వపడే ఒక సంస్కృతి కూడా ఉంటుంది. అలాంటి ఒక సంస్కృతిని కవిత్వీకరించాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. అంటే నిరంతరంగా అవతలి వాళ్ల యొక్క అణచివేతలు అవమానాలు మాత్రమే ఎదుర్కోవటం కాదు, అవమానాలు అణచివేతలు ఎదుర్కొనే మధ్యన ఎక్కడో తాను తలెత్తుకొని నాకు ఇది ఉంది అని అతను చెప్పాలి.
1: అవును,
0: అలాంటి ఒక భావనతోనే ఆయన జీవిస్తున్నాడు. ఇవాళ కాకపోతే నా రోజు ఒకటి వస్తుంది, నా వేడుక ఒకటి వస్తుంది, నా పండుగ ఒకటి వస్తుంది, నేను ఆనందించి సంతోషంగా చిరునవ్వు నవ్వే రోజు ఒకటి వస్తుంది అని నమ్మకంతో జీవిస్తుంటాడు మానవుడు. అలాంటి దశలో ఇక్కడి ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి దుఃఖం ఎంత ఉందో గర్వకారణమైనటువంటి సంస్కృతి కూడా అంత ఉందని చెప్పడానికి రాసిన పాట నాగిడిచాలల పాట. ఇక్కడ అంత దుఃఖం మధ్యన అప్పు చేసైనా సరే పీర్ల పండుగ జరుపుకోవాలి, అప్పు చేసైనా సరే బతుకమ్మ పండుగ జరుపుకోవాలి, అడిబిడ్డని ఇంటికి తీసుకొచ్చుకోవాలి.
1: అవును,
0: నా దగ్గరనే లేదు తిండి పెట్టడానికి లేదంటే, నీ దగ్గర లేకపోయినా సరే ఒకరోజు ఉపవాసం పెట్టినా సరే కానీ అత్తగారింట్లో కష్టాలు పడుతున్నటువంటి ఆడబిడ్డను నీ ఇంటికి తీసుకొచ్చేసి నువ్వు ఒక చీర పెడితే చీర పెట్టు, చీర పెట్టకపోయి వెళ్ళకపోతే చీర పెట్టకున్నా పర్లేదు, కానీ నీ ఇంట్లో మీ ఆత్మీయుల మధ్యన ఆమె గడిపేటటువంటి ఒక సన్నివేశం వస్తే అది ఆమెకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని పండుగలు, ఇలాంటి కొన్ని వేడుకలు జీవితంలో ఉన్నాయి కనుకనే ఈ దుఃఖాన్ని సునాయసంగా జయించగలుగుతున్నారు. అడిబిడ్డని ఎందుకు తీసుకొస్తారు బతుకమ్మ పండుగ కంటే? ఆ వారం 10 రోజుల్లో తిరిగి అత్తగారింట్లో ఒక 1-2 సంవత్సరాలకు కావలసినటువంటి జీవితాన్ని జయించగలిగే, దుఃఖాన్ని జయించగలిగేటటువంటి ఒక
1: శక్తిని
0: ఆమెకు నూరి పోసి
1: బాగుంది,
0: దీనికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి నింపి పంపిస్తారు
1: సార్.
0: కనుక ఇవన్నీ ఆ బతుకమ్మ పండుగ కానీ ఒక పొలంలో కానీ ఇంకో చోటు ఇవన్నీ కౌన్సిలింగ్ సెంటర్స్
1: సార్.
0: వాళ్ళకి కావలసిన ఒక తృప్తిని, ఒక స్ఫూర్తిని, జీవితం అంతా గింతే ఉంటుంది దీన్ని దాటుకొని పోవాలనేటువంటి ఒక మనస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి పండుగలు జీవితంలో ఉన్నాయి. ఆ పండుగల యొక్క గొప్పతనం, ప్రాశస్త్యాన్ని చెప్పడానికి నేను నాగేట్సాలాలు రాశాను. మా ఉల్లా రే ఉల్లా అని ఇదేదైతే రాసిందో
1: సార్,
0: ఆ పండుగలన్నీ తంగేడు పువ్వులు తాంబాలమంతా,
1: ఎంత గొప్ప మాట సార్ అది,
0: తంగేడు పువ్వులు తాంబాలమంతా బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ. ఇవన్నీ ఎందుకు రాసుకుంటూ వచ్చినాం అనంటే, ఆ పూటకు అది కష్టంగా ఒక చీర కట్టుకొని అలంకరించుకొని పండుగ పూట అక్కడ దాకా పోయి ఆడడం అనేటువంటిది, పూలు ఎక్కడో ఖర్చు పెట్టే పూలు కాదు, దొరికే సాధారణమైనటువంటి తంగేడు పూలు తెచ్చి, ఇలాంటి ఒక సంస్కృతి మన, ఇలాంటి ఒక వేడుకలు సంస్కృతిలో ఉన్నాయి, వాటిని ఆవిష్కరించడం కోసం నేను పాట.
1: నంది అవార్డు కూడా వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో.

0: మీకు ఈ పాటలు రాయాలని ఎవరైనా ఈ పాటల రచయితను చూస్తే అనిపించిందా సార్? ఎందుకంటే నిజానికి భిన్న శైలి, నిజానికి అప్పటి వరకు వస్తున్న పాటలకి మీ పాటలోని శైలికి చాలా వ్యత్యాసం ఉంది. మీ మీద ప్రభావం చూపిన కవి ఎవరైనా ఉన్నారా పాటలో ముఖ్యంగా?
1: అంటే పాట విషయం వచ్చేసరికి నారాయణ రెడ్డి గారి పాటల్ని నేను బాగా అభిమానించాను. నారాయణరెడ్డి గారి దగ్గర చదువుకోవాలనే కోరిక కూడా నాకు రేడియో నుంచే మొదలైంది. రేడియోలో చిత్రసీమలో ఆయన పాటలు విని, సినిమాల్లో ఆయన పాటలు విని, రేడియో వైపే కాదు ఎంఏ వైపు కూడా వచ్చి పరిశోధన, ఇవన్నీ పిహెచ్డికి గైడ్ కూడా ఆయనే, ఆయన దగ్గరనే చేశాను నేను. కాబట్టి నాకు పాట, నేను వచన కవిత్వం రాస్తున్నా పాట నా వెంబడి ప్రయాణిస్తుంది. పాట రాయాలి అన్న కోరిక ఉంది, కాకపోతే నాకు గొంతు లేదు కనుక నేను పాడలేను కనుక పాటలు రాయకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక గాయకుడు నా పక్కకు ఉన్నప్పుడు పాటలు రాశాను. పాటలు నేను అమితంగా ఇష్టపడ్డాను, విన్నాను, వాటిలో లీనమయ్యాను. అలాంటి దశలో ఒక గాయకుడు ఉన్నప్పుడు రాయాలని అనుకున్నాను. ఇట్లా అనుకుంటున్నప్పుడు నాకు రసం

0: ఎమ్ఐ బాలకిషన్ మొదటిసారి మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు ఆ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మేము పాల్గొనాలని మంజీరా రస సంఘం నుంచి మేము తీర్మానం చేసుకున్నప్పుడు కొన్ని పాటలు కావాలి సార్ అని ఆయన ఒకటి రెండు ట్యూన్లు ఇస్తే నేను పాటలు రాశాను. ఒకటి తాగుడు మానండి మద్యపానం మానేయండి అని చెప్పి పాటలు రాశాను. అది అది ఒక సందర్భం. తెలంగాణ సందర్భం వచ్చేసరికి కూడా పాటలు ఎక్కువ రీచ్ అయితే గనక హృదయాలకు చేరుకునే అవకాశం ఉంటుంది గనక పాటలు రాయాలనేటువంటి ఒక తలంపు నాకు ఉన్నప్పుడు షేక్ బాబు అనే మిత్రుడు వచ్చి ఒక తెలంగాణకు ఒక పాట రాస్తే బాగుంటుంది సార్ మీరని ఆగస్టు 17, 1997 మంజీరా రచయిత సంఘం ప్రత్యేక తెలంగాణ సదస్సు అందులో పాడడానికి పాట కావాలని అడిగితే ఆ ఉదయం పూట 5 గంటల నుంచి 6 గంటల దాకా ఒక గంటలో
1: రాసినటువంటి చిన్నప్పుడే రాశానని అన్నారు. అప్పుడు చాలా పాటలు
0: కూడా పాటలు రాశాను. నేను సినిమాల్లోకి వెళ్లే ఆలోచనతో డిగ్రీలో ఉన్నప్పుడు 200 సినిమా పాటలు నేను రాసి ఇవన్నీ కూడా సినిమా నిర్మాతల అడ్రస్లు తెలుసుకొని దర్శకుల అడ్రస్లు తెలుసుకొని పోస్ట్
1: పోస్ట్
0: అది అన్ని చెత్తబుట్టులో పడేది. అది ఒక దశ. ఇదొక దశ. నేను ఎంఏలో ఉన్నప్పుడు నకులుడు అని ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన అడిగితే ఒక పాట రాసినప్పుడు ఇది నిశిరాత్రి మది నిశిరాత్రి చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని ఒక పాట రాసిన అది అప్పుడు ఆయన ఒకటి పాడుతుండే. ఆ తర్వాత అట్లా నాకు పాటలు అడపాదడపా రాసిన ఒక అనుభవం.
1: అంటే ఇప్పుడు మీరు సినిమాల్లోకి ప్రయత్నించారు కానీ సినిమాని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది జై బోలో తెలంగాణలో.
0: తెలంగాణ దానికంటే ముందు వీర తెలంగాణ,
1: వీర తెలంగాణ
0: ఈ నాగేటి చల్లల పాట
1: సార్
0: అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సభల్లో చాలా మంది దేశపతి శ్రీనివాస్ పాడుతూ ఉంటే అందరూ నృత్యం చేస్తూ అలా కేరింతలు వేస్తూ ఉన్నప్పుడు అట్లా విస్తృత ప్రచారంలోకి వచ్చింది కనుక నారాయణమూర్తి
1: వెతుక్కుంటూ
0: మా ఇంటికి వచ్చాడు. సిద్దిపేటకు వస్తున్నాను, సిద్దిపేటకు వచ్చి మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఆ సినిమాలో వీర తెలంగాణ సినిమాలో పాట పెట్టుకుంటా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోమని. దాన్ని డబ్బుల కోసం రాయలేదు, డబ్బుల కోసం నేను ఇవ్వను కూడా.
1: బాగుంది,
0: అందుకని మీరు సినిమాలో వాడుకోవచ్చు అంటే ఆ సినిమాలో జేసుదాస్ పాడాడు. ఆ పాటకే 2010 సంవత్సరానికి ఉత్తమ సినిమా గీతంగా నంది పురస్కారం ఇచ్చింది.
1: దాని తర్వాత కూడా 1, 2, 3 సినిమాలు.
0: దాని తర్వాత శంకర్ అడిగాడు
1: సార్,
0: జై బోలో తెలంగాణ సినిమా తీసేటప్పుడు ఎన్ శంకర్ ఒక డ్యూయట్ రాయాలని అడిగాడు. ఆ డ్యూయట్ అన్నప్పుడు కొంచెం వెనకాడాను నేను.
1: సంస్కృతిని అద్భుతంగా
0: చెప్పాడు, నీకు పేరు తెచ్చే పాటనే. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో డ్యూయట్ ఎవరు రాయలేదు. తెలంగాణ కవులు రాశారు కానీ సంస్కృతి నేపథ్యంలో రాయలేదు. ఇందులో సినిమాలో తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది పాట. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ హీరో
1: సార్,
0: ఆ మొత్తం నేపథ్యం అంతా కూడా తెలంగాణ సంస్కృతే ఉంటుంది. కాబట్టి నువ్వు రాస్తేది ఏకకాలంలో డ్యూయట్ అవుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది కనుక నీకు పేరు తెస్తుంది అంటే నేను అప్పుడు ట్రై చేస్తాను రాశాను. ఆ నిజంగా ఆ పాట యువకుల్లో చాలా వెళ్ళిపోయింది. తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని బాగా అభిమానించారు. మంచి పాటగా మంచి యుగల గీతంగా దాన్ని గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఒక పువ్వు ఒక నవ్వు
1: గుర్తు చేస్తాను
0: సార్ అని గుర్తు చేస్తాను.

0: తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో బందూక్ అనే సినిమాలో ఒక
1: అవును సార్,
0: పాట రాశారు,
1: చెప్తాను
0: అది
1: సార్.
0: నాకు కొంత కీర్తి తెచ్చింది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని మొత్తం ఒక 6-7 నిమిషాల్లో తెలిపేటటువంటి పాట.
1: ఇందాక అవార్డ్స్ గురించి వస్తున్న నంది అవార్డు అన్నారు, అట్లనే ఈ సంవత్సరము మన ఆల్ ఇండియా రేడియో కూడా జాతీయ తెలుగు కవిగా మిమ్మల్ని ఎంపిక చేసింది.
0: అరుదైన గౌరవాల్లో జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం కూడా నాకు అరుదైన గౌరవం.
1: మీరు ఇందాక చెప్పినట్టు శ్రీనారాయణ రెడ్డి, దాశరథి లాంటి ఉద్దండులు,
0: అలాంటి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో అనిపించేది, ముఖ్యంగా రిపబ్లిక్ డే కంటే ముందు రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే అయితే దానికంటే ముందు రోజు
1: సార్
0: ఒక సర్వభాషా కవి సమ్మేళనం వచ్చేది.
1: సార్
0: ఆ సర్వభాషా కవి సమ్మేళనం ప్రత్యేకంగా పనిగట్టుకుని అది రాత్రిపూట వస్తుంటే నిద్ర కాచి వినేది. అట్లా నిద్ర కాచి వింటున్నప్పుడు తెలుగు కవిని విన్నప్పుడు మానానందం కలిగేది. నాది కాకపోవచ్చు, కానీ తెలుగు కవిని విన్నప్పుడు ఈ 24 మంది కవులల్లో తెలుగు కవి కూడా ఉన్నాడు కదా అనే సంతోషం కలిగేది. అట్లాంటి ఉద్దండులు చదివినటువంటి ఒక రూపం అది. కాలక్రమంలో ఇటీవల ఆకాశవాణి అధికారుల ప్రత్యేక చొరవ వల్ల అది నాకు జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనేటటువంటి అవకాశం కలిగింది. అది ఈ సంవత్సరమే కలిగింది. 2025లోనే ఢిల్లీలో రికార్డింగ్ అయింది, 26లో ప్రసారమైంది. కాబట్టి 25, 26 ఈ 2 సంవత్సరాలు కలిపితే ఒక సంవత్సరం కింద లెక్కేసుకుంటే ఆ ఒక సంవత్సరంలో ఈ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం, అనిమేష కావ్యానికి జాతీయ గుర్తింపు రావడం, ఈ రెండు కూడా నాకు గర్వకారణంగా ఉంటాయి. అది అక్కడ ఢిల్లీలో ఎంత బాగా జరిగిందో
1: సార్
0: ఇక్కడ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫు నుంచి కూడా స్థానికంగా తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సర్వభాషా కవి సమ్మేళనం కూడా అద్భుతంగా దాన్ని రూపకల్పన చేసి ప్రసారం చేశారు. నిర్వాహకులు తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనబడింది, చాలా వైభవంగా జరిగింది. అది నాకు మహదానందాన్ని ఇచ్చింది. అది చాలా గుర్తుపెట్టుకునే జ్ఞాపకం నాకు.
1: తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం, మీరు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా ఆ కుర్చీలో కూర్చున్నారు. వెనకటి పుస్తకాలన్నీ, మరుగున పడిన పుస్తకాలన్నీ అక్షయించారు. రవీంద్ర భారతి అప్పటి వరకు పాటలకే కేంద్రంగా, సినీ సంగీత విభావరికి కేంద్రంగా ఉన్న రవీంద్ర భారతిని ఒక అకాడమిక్ స్థాయిలో సెమినార్లు జరిగేలాగా మీరు ప్రోత్సహించారు. దీని వెనకాల మీ కృషి ఎలా ఉంది చెప్పండి సార్.
0: అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాల నా ప్రయాణం

0: నేను ఎదుర్కొన్నటువంటి అనేక అనుభవాల యొక్క సారం తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణ. ఈ ప్రయాణంలో సదస్సులు చూశాను, కవి సమ్మేళనాలు చూశాను, నేను సంగీత విభావరులు చూశాను, నేను సభలు నిర్వహించగలిగాను, రచయితల సభలు నిర్వహించాను, భాషావేత్తల సభలు నిర్వహించాను, రకరకాలైనటువంటి రూపాల్లో నేను అనేక కార్యక్రమాలు తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. ఈ నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు ఈ అనుభవాలన్నింటినీ ఒకచోట గుదిగుచ్చితే, వాటన్నిటికీ ఒక కార్యాచరణ రూపం ఇవ్వగలిసి వస్తే అది ఏంటిది అంటే తెలంగాణ సాహిత్య అకాడమీ. 1974లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. నేను ఆ రోజున 74 పరిస్థితి ఏంటంటే, నేను సభలకు కూడా వచ్చేటందుకు నాకు బస్కి రాయలు కూడా లేనటువంటి స్థితి. 3.5 సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావడానికి 3.5 రూపాయల ఛార్జీ. ఆ 3.5 కూడా లేనటువంటి స్థితిలో ఉన్న నేను సభలు విన్నాను, కానీ సభల గురించి నేను సభలు చూసే అవకాశం నాకు దొరకలేదు. అది తిరగేస్తే ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించేటటువంటి ఒక అవకాశం, ఆనాడు చూసే అవకాశం లేనటువంటి నాకు నిర్వహించే అవకాశం ఒక రావడం అనేది నా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అయితే దీంట్లో నా 50 సంవత్సరాల అనుభవం అంతా ఉపయోగించి రంగరించి ఆ సభలు నిర్వహించాను. అందుకని అక్కడ సదస్సులు ఎట్లా జరగాలి, అక్కడ అకాడమిక్ స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలో నేను పరిశోధన కూడా చేసి ఉన్నాను కాబట్టి పరిశోధన యొక్క ప్రామాణికత ఏంటిదో నాకు తెలుసు కాబట్టి, రవీంద్ర భారతిలో పాటల కార్యక్రమాలు మాత్రమే కాదు అకాడమిక్ సదస్సులు, విద్యా సదస్సులు, సాహిత్య సదస్సులు నిర్వహించవచ్చు అని బహుశా నీ ఆధ్వర్యంలోనే.
1: అవును సార్, మొదటి సభ
0: అద్భుతంగా శాతవాహనుల నుంచి కానీ ఒక సదస్సు రూపకల్పన చేసి మనం చేసినప్పుడు, ఆ సదస్సు పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి మనం అందరి దృష్టికి తెచ్చినప్పుడు కేసీఆర్ గారే ఆశ్చర్యపోయి ఆ పుస్తకం నాకు కావాలి, మనం వేసినట్టు తెలియక ఆ పుస్తకం నాకు కావాలని అడగడం, ఇది గొప్ప జ్ఞాపకం.
1: అవును సార్.
0: అందుకని నేను కవిత్వాన్ని ప్రేమించాను, పరిశోధనను ప్రేమించాను, పరిశోధకుల్ని ప్రేమించాను, ఆ క్రమంలోనే తెలంగాణను ప్రేమించాను, తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రేమించాను, పుస్తకాల్ని ప్రేమించాను. కనుక పుస్తకాలు పబ్లిష్ చేశారు 3 ఏళ్ల కాలంలో 125 పబ్లిష్ చేశారు. అట్లనే అనేక సదస్సులు, పరిశోధన సదస్సులు నిర్వహించాము. ఒకటి కాదు, దాని తర్వాత మళ్ళీ కాకతీయుల నుంచి అసఫ్జాహీల దాకా అని ఇంకొక పుస్తకం వేశాం, అసఫ్జాహీల నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అని ఇంకొక సదస్సు కూడా నిర్వహించాం. ఇటు ఒకవైపు సదస్సులు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి, ఇంకొక వైపు నేను రచయితల సంఘాలు నడిపాను కనుక, మంజీర్ రచ సంఘం కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, తెలంగాణ రచయిత సంఘం కావచ్చు, ఇవన్నీ నిర్మాణం చేసినటువంటి ఒక అనుభవం ఉంది కాబట్టి, ఈ నిర్మాణంలో కొత్త వాళ్ళకి సాహిత్యం సృజన చేయటంలో వాళ్ళకి శిక్షణ కూడా అవసరం అనేటువంటి శిక్షణలో భాగంగా డిగ్రీ కాలేజీల్లో పాఠశాలల్లో వీళ్ళ కార్యక్రమాలు నిర్వహించి రేపటి రచయితల్ని రూపొందించేటటువంటి కార్యక్రమం కూడా చేశాం. కొట్టి ఒక బహుముఖ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రత్యేకత సాహిత్య అకాడమీకి ఉంది. అయితే సాహిత్య అకాడమీని కేవలం ఏదో ప్రభుత్వ సంస్థగానే భావించలేను.
1: అవును సార్,
0: సాహిత్య అకాడమీని తెలంగాణ పునర్నిర్మాణ సందర్భంలో ఒక గొప్ప సంస్థగా భావించి దాన్ని అన్ని దిక్కుల ఉపయోగకరంగా ప్రయోజనవంతంగా తీర్చిదిద్దేటటువంటి పని చేశాను కనుక దాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. రసార్ణవ సుధాకరం అనేటువంటి సర్వజ్ఞ సింగభూపాలు రాసిన పుస్తకం 80 ఏళ్ల నుంచి అది ప్రింట్లో లేదు, అది తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రింట్ చేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మొత్తం తెలుగు జాతికి గర్వించింది.
1: నిజం సార్.
0: అలాంటి పుస్తకాలు అనేక పబ్లిష్.
1: నేను మొదట కవిని అన్నమాట మీ గొంతు నుంచే నేను విన్నాను. మిమ్మల్ని ఎవరు అంటే నన్ను కవి అని పిలవండి, నేను చాలా ఆనందిస్తానని అన్నారు. ఒకవైపు కవిగా ఆనందం పొందుతూనే ఇంకోవైపు పరిశోధకుడిగా రీసెర్చ్ చేయటం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నిజానికి పరిశోధకుడిగా ఉంటే కవి అవ్వలేడు, ఎందుకంటే స్పందించే హృదయం ఉంటే పరిశోధన తగ్గిపోతుంది అన్నారు. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు?
0: అంటే రెండింటిని కాదు, ఎన్ని అయినా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ప్రేమించవలసినంత ప్రేమిస్తే, నీవు పరిశోధనకు అంకితమైతే పరిశోధన అద్భుతంగా చేయగలవు, నువ్వు ప్రచన్నకు అంకితమైతే కవిత్వాన్ని కూడా అద్భుతంగా రాయగలవు, నువ్వు ఉద్యమానికి అంకితమైతే ఉద్యమాన్ని కూడా అంత అద్భుతంగా నడపగలవు. నీలో కావలసింది ప్రేమ, నీలో కావలసింది పని పట్ల ఒక శ్రద్ధ. ఆ పని చేయడానికి నువ్వు చులకనగా భావిస్తే నువ్వు ఏది చేయలేవు. కాబట్టి రచన చెయ్యాలన్నా, పరిశోధన చెయ్యాలన్నా, లేదా ఒక ప్రచురణ చెయ్యాలన్నా, లేదా ఒక ఉద్యమం నడపాలన్నా, వీటన్నిటి కావాల్సింది మొదట ప్రేమ. దాని పట్ల నీకు అభిరుచి ఇంట్రెస్ట్ ఉండాలి. రెండవది పని పట్ల ఇష్టం ఉండాలి, పని పట్ల గౌరవం ఉండాలి. మూడవది మనుషుల పట్ల, నీ ప్రాంతం పట్ల, నీ జాతి పట్ల, నీ సంస్కృతి పట్ల, నీ రంగం పట్ల

0: నీకు ప్రేమ ఉండాలి,
1: బాగుంది సార్.
0: తప్పనిసరిగా అద్భుతంగా చేయగలుగుతాం. కాబట్టి కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు, ఒక సినిమా పాట రాస్తున్నప్పుడు సినిమా పాటలోనే జీవించాలి మనం, పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధనలోనే బతకాలి. దాదాపు నేను 3 సంవత్సరాలు సాహిత్య అకాడమీ నడిపితే 3 సంవత్సరాలు నేను ఏం రాయలేదు. పని తప్ప నాకు ఇంకోటి లేదు. సాహిత్య అకాడమీని నిలబెట్టాలి, సాహిత్య అకాడమీని నిరంతరంగా మార్గదర్శకంగా ఉండే ఒక సంస్థగా తీర్చిదిద్దాలనేదే నా ముందట ఉన్న టాస్క్. కాబట్టి దానికోసం పనిచేశాను, అది నిజంగా జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, నేను రాయాల్సినవన్నీ
1: మిగిలిపోయినాయి.
0: కాబట్టి ఆ పనిని అక్కడితో వదిలేసి సృజనకు అంకితమై మళ్ళీ సృజన చేసుకుంటూ వచ్చాను. కాబట్టి రచనలో మళ్ళీ నేను జీవించిన గనుకనే బందారం కథలు రాశాను,
1: అవును సార్,
0: నాగడితరం నవలు రాశాను
1: సార్,
0: మళ్ళీ కొన్ని పాటలు రాశాను
1: సార్,
0: మళ్ళీ వచన కవిత్వం పుస్తకం వేసేది ఉంది. అట్లనే దాదాపు ఒక 6 నృత్య రూపకాలు రాశాను. ఈ 6 నృత్య రూపకాలు కూడా నాకు అమిత ఖ్యాతిని తెచ్చాయి. కూచిపూడికి నాకు ఉన్న సంబంధం కొంచెమే
1: సార్,
0: తక్కువ, కానీ కూచిపూడికి నాకు ఆ కళారూపానికి ఉన్న సంబంధం కంటే తెలంగాణ పట్ల, రైతు జీవితం పట్ల నాకున్నటువంటి ప్రేమనే నా చేత నృత్య రూపకాలు రాయించింది
1: సార్. మన బతుకమ్మ పండుగ రోజు మన ఆల్ ఇండియా రేడియో కూడా బతుకమ్మ నాటకాన్ని,
0: బతుకమ్మ నాటకం కూడా అదే దాంట్లో భాగంగా వచ్చింది. నేను ఇక్కడ సంస్కృతిని ప్రేమించాను కాబట్టి బతుకమ్మ నాటకం రాయమని ఒక భవాని అనే ఆర్టిస్ట్ అడిగితే రాశాను. అది అట్లా ఉండిపోయింది, అది ఒక రూపానికి వస్తలేదు ఎట్లా అని అనుకున్నప్పుడు ఆకాశవాణి ఆ బతుకమ్మ నాటకాన్ని ఆహ్వానించి తీసుకొని ఆ నాటకం రేడియోలో వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం, ఇవాళ ఎంత ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో అలాంటి ఆనందం రేడియోలో బతుకమ్మ నాటకంగా వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆనందం కలిగింది. కారణం ఏంటిది అంటే, నేను తెలంగాణను ప్రేమించాను, బతుకమ్మను ప్రేమించాను. బతుకమ్మ పాటలో ఉండడం వేరు, బతుకమ్మ నాటకంగా ఉండడం వేరు.
1: అవును సార్.
0: కాబట్టి నాటకంగా వచ్చి అది రేడియోలో ప్రసారమైనప్పుడు ఒక జీవితం, ఒక కథ, ఒక వృత్తాంతం,
1: అద్భుతంగా ఉంది సార్.
0: అది నాకు బాగా తృప్తినిచ్చినటువంటి.
1: ఇందాక మీరే అన్నారు సార్, అవార్డు రావటం వేరు, తృప్తిని ఇవ్వటం వేరు. ఈ అవార్డులు రచయితకి మైలేజ్ని ఇస్తాయా పడగొడతాయా అనేది ఒక డౌట్ సార్.
0: అంటే ఇప్పుడు ఒకటే అంటే, అవార్డుల కోసమే పుస్తకాలు రాసినప్పుడు అవార్డులు వస్తే సంతృప్తి పడతారు, లేకపోతే దుఃఖపడతారు. కానీ మనం ఒక జీవితాన్ని ఆవిష్కరించడానికి, సమాజాన్ని ఒక వేడుకతో తీర్చిదిద్దడానికి, ఒక ప్రయోజనవంతంగా సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి నువ్వు రచన చేసి ఉంటే అప్పుడు నువ్వు అవార్డు రాకపోతే దుఃఖపడవు. అయితే అవార్డు వచ్చినప్పుడు నీ సాహిత్యానికి కొంత ఫోకస్ దొరుకుతుందా లేదా అంటే తప్పకుండా ఫోకస్ దొరుకుతుంది. పురస్కారం రావడం అనేటువంటిది ఒక గుర్తింపు
1: సార్,
0: నువ్వు రాసిన రచనకు ఒక గుర్తింపు. ఆ రచన మీద లోతైనటువంటి ఒక చర్చ జరిగే సందర్భం వస్తుంది. ఇప్పుడు అనిమేషన్ నేను రాశాను, అనిమేషన్ రాసిన తర్వాత 5 ఏళ్లకు 6 ఏళ్లకు
1: వచ్చింది.
0: ఇప్పుడు పుస్తకం దానికి పురస్కారం వస్తే ఇప్పుడు దాని మీద అసలు చర్చ మొదలైంది. నిజానికి 6 ఏళ్ల కింద నేను పుస్తకం రాస్తే అసలు చర్చ ఇప్పుడు మొదలైంది. దాంట్లో ఏం రాశాడు, ఆ కరోనా ఏంటి, ఆ ప్రకృతి ఏంటి, ప్రకృతి మనిషికి మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ ఏంటి, ప్రకృతికి మనిషికి ఉండవలసిన సంబంధం ఏంటిది, ఇది ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎక్కడ చెడింది.
1: దీర్ఘకావ్యం కదా సార్,
0: దీర్ఘకావ్యం కాబట్టి అనేక అంశాల్ని నేను దాంట్లో చర్చించాను. అసలు వలసలు ఎక్కడ మొదలయ్యాయి, వలసలు కార్మికులతోనే మొదలైనాయి అని అనుకుంటారు చాలా మంది. వలసలు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం ఆక్రమణ చేసేటప్పుడు మొదలైంది. అందుకని రాజులు వలస వచ్చారు, రాణులు వలస వచ్చారు, మంత్రులు వలస వచ్చారు. ఇట్లా చూసినప్పుడు వ్యాపారవేత్తలు గుంపులుగా వలస
1: వచ్చారు,
0: ఈ వ్యాపారవేత్తలు వలస వచ్చారు, వ్యాపారవేత్తలు వలస వచ్చిన వాళ్లే ఇక్కడ రాజ్యం చేశారు
1: సార్.
0: ఇవన్నీ మనకి ఈ చరిత్రలోకి వెళితే వలసలు లేకుండా చరిత్ర లేదు
1: సార్.
0: కాబట్టి ఆకలి కోసం జరిగిన వలస ఒకటి, ఆధిపత్యం కోసం జరిగినటువంటి వలస ఒకటి. ఈ ఆధిపత్యం కోసం, ఆక్రమణ కోసం వచ్చినటువంటి వలస, అది ఎప్పుడైనా కూడా జీవితాన్ని హింసించేది. కాబట్టి ఆ వలసను స్థానికులు ఎప్పుడు తిరస్కరిస్తారు. ఆకలి కోసం వచ్చినటువంటి వలసను ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానించినటువంటి వలస, అది ఆర్ద్రమైనటువంటిది సాహిత్యంలో ఎప్పుడూ బతుకుతుంటుంది.
1: నవలకి జీవిత చరిత్రకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అది జీవిత చరిత్రగా మలచాలంటే, జీవిత చరిత్రని నిజంగా జరిగిన సంఘటనల్ని నవలగా చేయాలంటే దానికి ఏమైనా శైలి సంబంధమైనటువంటి చేర్పులు ఉంటాయా సార్?
0: తప్పనిసరిగా. ఒక నవల అన్నప్పుడు దానికి ఒక కళాత్మక రూపం ఇవ్వాలి. అంటే జీవిత చరిత్ర యథార్థంగా రాస్తే, డేట్లతో సహా యథార్థంగా రాస్తే
1: సార్,
0: అది ఒక జీవిత చరిత్ర, ఒక ఆత్మకథ.
1: అంటే మీరు ఆ నవల ప్రారంభంలో మా నాయన జీవితాన్ని రాయాలని రాశారు.
0: నవల రూపంలో రాయాలన్నప్పుడు అది ఒక కళారూపం, ఒక సాహిత్య రూపం. కాబట్టి దానికి శిల్పం, దానికి సంభాషణలు, దానికి వాతావరణం, ఇవన్నిటి సంబంధం, ఇవి జీవిత కథలో వాతావరణ చిత్రణ ఎక్కువ ఉండదు.
1: అవును సార్.
0: కానీ నవల రూపంలోకి వచ్చేసరికి వాతావరణ కల్పన, పాత్రల సమయోచిత సంభాషణ, వీటన్నిటిని కూడా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంటుంది.

0: ఆ జీవిత కథ రాసేటప్పుడు అట్లుండదు, జీవిత కథలో వివరాలు ఉంటాయి. కానీ మీరు ఒక సాహిత్య రూపకంగా ఒక నవలా రూపంగా రాయాలన్నప్పుడు దానికి కావలసినటువంటి మాటలు, దానికి కావలసినటువంటి పాత్ర చిత్రాలు, పాత్రల స్వభావాలు, వ్యక్తులు, వాతావరణ కల్పన, ఇదంతా కళాత్మకమైనటువంటి రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ఒక ప్రయత్నమే నాగడితరం నవల. ఎందుకంటే బాపు జీవితం నుంచి ప్రేరణ పొందిన అది నవలగా ఆవిష్కరించాలన్నప్పుడు దానికి కావలసినటువంటి ఒక స్థానీయమైనటువంటి వాతావరణ కల్పన, ఒక జీవన నుంచి రూపొందిన ఒక శిల్పం దానికి అద్దడం జరిగింది.
1: సార్, చివరిగా ఈ తరం రచన చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, ఎందుకంటే రచనలోకి ఎందుకు దిగినామో అని బాధపడే తరం కొంత నేను చూశాను. సో అట్లాంటి నేపథ్యంలో మీరు ఎటువంటి సలహాలు ఇవ్వగలరు వాళ్ళకి?
0: అంటే ఒకటే, సాహిత్యంలోకి వచ్చేవాళ్ళు జీవితం రాయాలని వస్తే ఎక్కడ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు. అంటే సాహిత్య ప్రయోజనం కోసమన్నా రావాలి, జీవన ప్రయోజనం కోసమన్నా రాయాలి.
1: సార్,
0: అట్లా వస్తే వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు.
1: బాగుంది.
0: కానీ బాగా పేరు వస్తుందని, దీనివల్ల బాగా డబ్బు వస్తుందని వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఒక 50 సంవత్సరాల అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నా. 50 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నది ఏంటంటే, పేరు కోసం రాయకండి, మీరు రాస్తే పేరు వస్తుంది.
1: సార్,
0: మీరు మంచి జీవితాన్ని ఆవిష్కరిస్తే, మంచి సాహిత్యాన్ని రాస్తే తప్పకుండా మీకు పేరు వస్తుంది. యువతరానికి ఇచ్చే ఒకే ఒక సలహా. అట్లనే పుస్తకాలు అమ్మడం కోసం పుస్తకాలు రాయవలసిన అవసరం లేదు. ఇదేదో శ్రద్ధ, ప్లాట్ల బిజినెస్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు.
1: సో సాహిత్యం అనేది
0: ఒక సామాజిక ప్రయోజనం కోసం, ఒక జాతి జాగృతి పరిచేటటువంటి ప్రయోజనం కోసం రాయాలి. ఒక అనుభవ ఆవిష్కరణ, ఒక గాఢమైన అనుభూతిని చెప్పడం కోసం రాయాలి. కానీ కేవలం డబ్బులు వస్తాయి, పుస్తకాలు అమ్మతలేవు అని అంటే అది ఈ తరానికి
1: దుఃఖభరితమవుతుంది.
0: నిజానికి ఇవాళ పుస్తకాలు అమ్మడం చాలా కష్టమైనటువంటి.
1: అవును సార్,
0: పోతన పుస్తకాలు అమ్మడం కోసం రాయలే. పుస్తకాలు అచ్చవుతాయనే నమ్మకం లేని రోజుల్లో, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో రాశారు. కాబట్టి దానికి ఒక ప్రయోజనం ఉంది, దానికి ఒక గొప్ప జాతికి సంబంధించిన గొప్ప ఉత్సవం ఉంది దానికి. కాబట్టి ఆ ధ్యేయంలోంచి రాశారు వాళ్ళు. కాబట్టి ఆ ధ్యేయంతో రాస్తే ఏం కాదు. వేమన రాసేటప్పుడు పద్యాలు అచ్చవుతాయని రాయలేదు. ఒక సామాజిక సంస్కరణలో భాగంగా రాశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. కొత్త రచయితలు ఆధునిక మాధ్యమాల్లో వాళ్ళు రాస్తున్నారు. ఆధునిక మాధ్యమాల్లో ప్రాచుర్యం వస్తుంది, పేరు వస్తుంది. కానీ డబ్బు వస్తలేదని ఎక్కడైనా బాధపడితే అది సరైనటువంటి సాహిత్యకారుడు.
1: అంటే ప్రవృత్తిగానే ఉండాలి, కానీ వృత్తిపరంగా మాత్రం ఎందుకు?
0: దాన్ని వ్యాపారం కాదు అది. పుస్తకం సాహిత్యం అనేది ఎప్పుడూ వ్యాపారం కాదు. ఎప్పుడైనా వ్యాపారం అయితే అది సాహిత్యం కాదు. వ్యాపారమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి, అది సాహిత్యంగా నిలబడలేదు.
1: అదే సార్,
0: సాహిత్యంగా నిలబడాలంటే మీరు అది సాహిత్యంగా రాసినప్పుడు మాత్రమే నిలబడుతుంది. కాబట్టి దాంట్లో వ్యాపారం కలపకూడదు. కొత్త రచయితలకు ఇచ్చే ఒకే ఒక సూచన ఏంటంటే, బాగా చదవండి, ఒక మంచి ఉద్దేశంతో రాయండి, ఒక సామాజిక ప్రయోజనంతో రాయండి. కానీ వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత కీర్తికాంక్షల కోసం రాస్తే ఆ కీర్తి రాకపోగా బాధపడి దుఃఖపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీ వెనక కీర్తి రావాలి, కానీ కీర్తి వెనక మీరు పోకూడదు.
1: ధన్యవాదాలు సార్, ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి సమయం కేటాయించి మా శ్రోతలతో మీ కవిత్వాన్ని, మీ భావజాలాన్ని, మీ జీవిత ప్రయాణాన్ని పంచుకున్నందుకు మా ఆకాశవాణి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్.
2: నమస్తే. ఇంతవరకు ఈ వారం అతిథి శీర్షికన 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక పాట విందాం.

వింటున్న పాట యముడు చిత్రం కోసం సుచిత్ర కార్తీక్ సాగర్ పాడింది. రచన శశాంక్ వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: www.jj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Pradesh, Bihar, Chhattisgarh, Odisha, and coastal Andhra Pradesh. In sports and football, India will mark their first appearance at the AFC Under-17 Women's Asian Cup since 2005, ending a 21-year wait at this level as the Under-17 national team kicks off their campaign against Australia in China today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి యువవాణి సంగీతం. ఈనాటి కార్యక్రమంలో జి సాయి శ్రీపాద గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ బి సాయి భార్గవ్, వయలిన్ శ్రీ పి జయభాస్కర్ మృదంగం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా రాజరాజ రాధితే నిరోష్టరాగం తిస్ర ఆదితాళం ముతయ భాగవతార్ కీర్తనా.

కార్యక్రమంలో ఇప్పుడు పాహి పాహి జోన్ రాగం, ఆదితాళం నారాయణ తీర్థ తరంగం.

కార్యక్రమంలో చివరిగా చరమనములే నమ్మితి కాపీరాగం ఆదితాళం శ్రీరామదాసు కీర్తన.

యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు జి సాయి శ్రీపాద గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ బి సాయి భార్గవ్ వయోలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్

0: బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీపోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్లో మొదటి 2 గంటల్లో 16% పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో మగ్రాహత్ పశ్చిమలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఉదయం 9 గంటల సమయానికి 16.23% ఓటింగ్ నమోదైందని అధికారి ఒకరు తెలియజేశారు. ఇందులో మగ్రాహత్ పశ్చిమలో 16.68%, డైమండ్ హార్బర్లో 15.83% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని, 2 నియోజకవర్గాల నుంచి ఎక్కడా హింస లేదా అశాంతికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ రాష్ట్ర ఎన్నికల 2వ దశలో ఓటింగ్ జరగనుండగా, ముందెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహిస్తున్నారు. 23, 29 2 దశల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 4వ తేదీన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఇతర సిబ్బందిగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పు తృణమూల్ కాంగ్రెస్కు ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు. విచారణ సందర్భంగా మాట్లాడుతూ జస్టిస్ జయమాల బాగ్చీ, అధికారుల ఎంపిక అనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఏజెంట్లు, సూపర్వైజర్లు, అబ్జర్వర్లు ఉంటారని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్లే ప్రత్యేకంగా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, ఇతర అధికారులు నియమించే బాధ్యత వారిదేనని కమిషన్ తరఫు న్యాయవాది వివరించారు. పారదర్శకత కోసం సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ కోరగా, ఆ ఫుటేజ్ని 45 రోజుల పాటు భద్రపరుస్తామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వుల్లో పునరుద్ఘాటించింది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట ప్రభుత్వ సిబ్బందికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని కలకత్తా హైకోర్టు అంతకుముందు తన తీర్పులో పేర్కొంది. 2026-27 సంవత్సరానికి గాను 4 పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. దిగువ సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను స్పీకర్

0: నిర్వహించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి లోక్సభ బీజేపీ ఎంపీ ఫగన్ సింగ్ కులస్తే నేతృత్వం వహిస్తారు. అందులో లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుంటారు. ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో క్షేత్రస్థాయి ప్రక్రియ మొదలైంది. 2026 మే 31 వరకు ఇది కొనసాగుతుందని, ఈ సమయంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లలో 2027 జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ సదుపాయం మే 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16 నుండి జూన్ 14 వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం, ఖనిజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
1: We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries, and we increased our domestic production by 60%. We are incentivizing the movement to natural gas. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz.
0: 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 తర్వాత చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 98.47% తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 2,000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్ 30 నాటికి విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పితోడాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస్ ఓం పర్వత్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మందికి పైగా భక్తులతో కూడిన మొదటి బృందం ధార్చులా నుండి ఈ ఎత్తైన పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశిష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు, ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్త సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో తలపడతాయి. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీ పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ఉద్యోగులనే సూపర్వైజర్లుగా, పరిశీలకులుగా

అంశాలన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు కేంద్ర సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీ నిర్వహించారు. తెలంగాణకు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల జీఎస్టీతో కలిపి రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1,327 ఎకరాల్లో 1,695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు. పెట్టుబడిలే లక్ష్యంగా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులను పెంచి భారీగా ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇప్పటికే 3,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, పలువురు అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,
1: నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అనేది వారి రాకతోనే స్పష్టమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు రాబోతున్నటువంటి నేపథ్యమే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను కూడా చూసి వారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు
0: 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఆ రెండు పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని అరుణ విమర్శించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. వైద్య వృత్తిపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని తక్కువ మార్కులొచ్చినా విదేశాల్లో లేదా స్థానికంగా సీట్లిప్పిస్తామని నమ్మించే ముఠాల బారిన పడవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. సీట్ల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 1000కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

0: జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. నీట్ పరీక్షల కోసం జిల్లాలో 2038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే నీట్ పరీక్షకు ఉదయం 11 నుండి 1:30 వరకు బయోమెట్రిక్ స్క్రీనింగ్, అడ్మిట్ కార్డు వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్ రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ పటిష్ట చర్యల వల్ల ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి కావడం విశేషం. అన్ని విభాగాల జీఎస్టీ కలిపి 7,181 కోట్ల రూపాయలతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మద్యం, పెట్రోల్, వ్యాట్, వృత్తి పన్నులతో కలిపి మొత్తం ఆదాయం 7,570 కోట్ల రూపాయలకు చేరి 22% వృద్ధిని నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. చిన్న బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
1: పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం.
0: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో రాజన్న సిరిసిల్ల వెంకటంపల్లి గ్రామ పంచాయతీ 2 విభాగాల్లో ఎన్నికైంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్తో A+ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 82.82 స్కోర్తో ఏ గ్రేడ్ సాధించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి మాట్లాడుతూ,
2: కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన పంచాయతీ అడ్మిషన్మెంట్ ఇండెక్స్ లో మా ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటంపల్లి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి 2 విడుదలైన ఇక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
0: గ్రామ పంచాయతీ కార్యదర్శి బండారి మనీషా మాట్లాడుతూ,
3: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామ పంచాయతీ 2 విభాగాల్లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్తో A+ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 88.82 స్కోర్తో ఏ గ్రేడ్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది.
0: డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలపై యువతకు అవగాహన కల్పించిన ఆయన, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా మారి సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సరఫరా లోపాలను సరిదిద్దేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని, ట్రాన్స్ఫార్మర్లపై భారం పడకుండా సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉస్మానియా ఆసుపత్రి మార్చురీని సందర్శించిన ఆయన మృతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ప్రమాద బాధితులకు పార్టీ పరంగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదానికి గురైన వాహనాలను ప్రత్యేక వేదికలపై హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని స్పెషల్ సీఎస్ వికాస్ రాజుకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ఆదర్శ నాయకి సికండి ప్రసంగం వింటారు రచయిత సర్వమంగళ గౌరీ.
1: ఆదర్శ నాయక సికండి. అసలు సికండిని ఆదర్శ నాయక అంటే చాలామంది ఆశ్చర్యపోతారని తెలుసు. సికండి గురించి జనసామాన్యానికి ఎంతవరకు తెలుసు కనుక్కుందామని వివిధ రంగాలకు చెందిన వారిని అడిగాను. యుక్త వయస్కులు, మరికొంతమంది పెద్దవారు మొండి సికండి అంటారు కదా అన్నారు. కొద్దిగా పురాణాలతో పరిచయం ఉన్నవారు భీష్ముడు మరణానికి కారణమైన నపుంసక పాత్ర కదా అన్నారు. మొత్తం మీద సికండి పాత్రను గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు అనిపించింది. సికండి తొలుత కాశీరాజు పెద్ద కూతురైన అంబ, ధృతరాష్ట్రుడి తల్లైన అంబిక, పాండురాజు తల్లైన అంబాలిక ఆమెకు చెల్లెళ్ళు. కాశీరాజు తన కూతుర్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటిస్తారు. భీష్ముడు తన తమ్ముడైన చిత్రాంగదుడి కోసం సేనలతో వచ్చి రాక్షస వివాహ పద్ధతిలో ఆ ముగ్గురిని చెరపట్టి తీసుకెళ్లిపోతాడు. అప్పటికే పెద్ద కూతురైన అంబ సాల్వరాజుని ప్రేమిస్తుంది. అందుకని సాల్వరాజు భీష్ముడిని ఎదిరించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయి వెళ్ళిపోతాడు. నగరానికి వెళ్ళాక అంబ భీష్ముడితో తను సాల్వరాజుని ప్రేమించిన విషయాన్ని చెప్తుంది. భీష్ముడు ఆమెను ప్రియుడి దగ్గరికి వెళ్లమని పంపించేస్తాడు. అంబ సాల్వరాజు దగ్గరికి వెళ్లి తమ ప్రేమని భీష్ముడికి చెప్తే అతడు తనని వదిలేశాడు అని, తనని వివాహమాడమని సాల్వరాజుని కోరుకుంటుంది. సాల్వరాజు పరపురుషుడు జయించిన స్త్రీని తాను భార్యగా స్వీకరించలేనని తిరస్కరిస్తాడు. అంబ ఇక్క తనకు వివాహ జీవితం అలభ్యమని వాపోతుంది. దీనికంతటికీ మూలం భీష్ముడే అని ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధపడుతుంది. ఈ నిర్ణయం వల్ల అంబ ప్రేమ, లోకజ్ఞత మనకి అర్థమవుతాయి. ప్రేమించిన వ్యక్తి తనని అర్థం చేసుకోనప్పుడు ఇంకా తను వేరే వారి దగ్గరికి వివాహం చేసుకున్నా ప్రయోజనం లేదని అనుకుని ఉంటుంది. లేదా సాల్వరాజుని ప్రేమించిన తను మరొకరి పరం కాలేదు అని కూడా అనుకుని ఉండొచ్చు. అంటే అంబ ప్రేమ అంత నిష్కల్మషమైనది. భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అంబ అవలంబించిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. భీష్ముడిని ఎదుర్కోగలిగిన వాడు పరశురాముడే అని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి శరణు వేడుతుంది. పరశురాముడు, నీకు సాల్వుడు భీష్ముడు ఇద్దరూ అపకారం చేశారు, సాల్వుడిని దండించనా భీష్ముడినా అని అడుగుతాడు. అప్పుడు అంబ, సాల్వుడు ఇంక నన్ను గైకొనడు, అది చాలు అంటుంది. ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన తనను వదులుకోవటమే సాల్వుడికి శిక్ష అని అంబ ఆభిజాత్యం. పరశురాముడు అంబను తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఆమెను బలవంతంగా తెచ్చాడు కాబట్టి తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. పరపురుషుని వరించిన స్త్రీని నా తమ్ముడు ఎలా గ్రహిస్తాడు అని భీష్ముడు ఎదురు మాట్లాడతాడు. అంబకి ఇచ్చిన మాట కోసం పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేస్తాడు. వారిరువురికి చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తాడు. అప్పుడు పితృదేవతలు, దేవతలు, నారదుడు అందరూ కలిసి వచ్చి పరశురాముడికి శిష్యుడి మీద యుద్ధం చేయొద్దని వారిస్తారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి నీ గురువుకి ప్రణమిల్లి అతని అనుగ్రహం పొందు అని అంటారు. భీష్ముడు ఆ విధంగానే చేస్తాడు. భీష్ముడు శక్తికి భక్తికి సంప్రీతుడైన పరశురాముడు అతడిని ఆదరించి అంబతో, భీష్ముడు నన్ను గెలిచాడు, నా వల్ల అయ్యే పని ఇంతే, నీవింకా నీకు చూడం పోయిన గతిని పొమ్ము అంటాడు. అంటే నీకు ఇష్టమైన

మార్గంలో వెళ్ళు అంటాడు. అంబ తొందరపడి పరశురాముణ్ణి నిందించదు, తన దీక్షని వదలదు. మునిశక్తి పనికి రాలేదు కాబట్టి తాను తపస్సు చేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అనుకుంటుంది. అంతేకాదు యమునా తీరానికి వెళ్ళి అతి ఉగ్రమైన తపస్సు చేస్తుంది. విశ్వామిత్రుడు మొదలైన సిద్ధుల ఆశ్రమానికి వెళ్ళి అనేక రకాలైన పుణ్యకార్యాలు చేస్తుంది. అంబ తన పుత్రుడైన భీష్ముడిని చంపటానికి పూనుకుంది అని తెలిసిన గంగ అంబని నిందించి నదిగా పారు అని శపిస్తుంది. అంబ మరింత తీవ్రమైన తపస్సు చేసి తనలో సగభాగం మాత్రమే నదిగా పారేటట్లు చేసుకుంటుంది. నిజరూపం కోల్పోకుండా సగభాగం మిగులుతుంది. గంగను అంబ తన తపోబలంతో జయించింది. అంబ తపోదీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు వరం ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు అంబ తనకు భీష్ముడిని చంపగలిగిన శక్తి అవకాశం కలిగేట్లు చేయమని అడుగుతుంది. శంకరుడు సరే అన్నప్పుడు అది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతుంది. అప్పుడు శంకరుడు ఈ జన్మ అయిపోయాక మరుజన్మలో ద్రుపదుడికి మొదట కూతురుగా పుట్టి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడని, తర్వాత పురుషరూపం పొందుతాడని చెప్తాడు. అస్త్ర శస్త్ర విద్య నైపుణ్యంతో అలరారుతూ యుద్ధంతో భీష్ముడిని జయిస్తావు అని చెప్తాడు. వెంటనే అంబ మరుజన్మ కోసం కట్టెలు సమిధలు పీర్చుకుని దహనమై తన జన్మని ముగిస్తుంది. భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న నిర్ణయం అంత బలమైనది. అక్కడ ద్రుపదరాజు భీష్ముడి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవటం కోసం శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక అర్జునుడిని వివాహమాడదగిన కూతురిని, భీష్ముడిని చంపగలిగిన కొడుకుని వరమివ్వమని అడుగుతాడు. శివుడు అంగీకరిస్తాడు. అయితే ముందుగా శ్రీరూపంలో ఉంటాడని, యవనం వచ్చాక భీష్ముడిని చంపగలిగిన వాడు అవుతాడని చెప్పేస్తాడు. ద్రుపదుడు గత్యంతరం లేక అంగీకరించి భార్యకు ఆ విషయం తెలియచేస్తారు. వాళ్ళిద్దరూ తమకు కూతురు కలిగినా కొడుకు కలిగాడు అని ప్రజలకు చెప్పి రహస్యంగా పెంచుతూ ఉంటారు. యవనం వచ్చాక స్త్రీకిచ్చి పెళ్లి చేయాలా పురుషుడికిచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచించి యవనంలో పురుషత్వం వస్తుంది కాబట్టి దశార్ణ దేశపు మహారాజు కూతురితో వివాహం చేస్తారు. కానీ ఆ వధువు శిఖండి వైఖరి కనుగొని ఆ విషయాన్ని తన చెలికత్తకి చెప్తుంది. చెలికత్త రాజుకి చెప్పగా అతడు కోపంతో ద్రుపదుడి మీదకి దండెత్తి వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుని యుద్ధ సన్నద్ధులు అయ్యే లోపల పొద్దుగుంకుతుంది. శిఖండి తన వల్ల వచ్చిన ఈ యుద్ధానికి బాధపడి ఆత్మహత్య చేసుకోవటానికి మానవులు చరించని యక్షుల వాటికి వెళుతుంది. అక్కడ ఈమె ప్రాణత్యాగం చేసుకోవటానికి కారణం తెలిసిన ఒక యక్షుడు తన పుంసత్వాన్ని శిఖండికి ఇస్తాడు. ముందు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారిన స్త్రీ తనకు ఎదురుగా వస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అనేది భీష్ముడి నిర్ణయం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథానికి ముందర దృష్టద్యుమ్నుడు ఎదురవుతాడు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు. దృష్టద్యుమ్నుడిగా మారిన శిఖండి భీష్ముడిని సంహరిస్తాడు. ఈ కథ తెలిసిన వారు చాలామంది శిఖండిని మొండిదానిగా భావించి ఎవరైనా మొండిగా ఉంటే మొండి శిఖండి అంటారు. కానీ మహిళా దృక్పథంతో పరిశీలించి చూస్తే అంబ బలహీనురాలు కాదు, ఒక ఏజెన్సీ. తన జీవితానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ నిర్ణయాలను అమరుపరిచే సామర్థ్యాన్ని శ్రీవాద దృక్పథంతో ఏజెన్సీ అంటారు. అంబ స్వయం ప్రతిపత్తి, అటోనమీ కలిగిన స్త్రీ. స్త్రీలు తమ సొంత విలువలు కోరికలను తీర్చుకోగలగటానికి వ్యవహరించే శక్తి స్వయం ప్రతిపత్తి. పితృస్వామ్య వ్యవస్థలో పితృస్వామ్యానికి సామాజిక అణితివేతలను ఆ పరిమితుల్లో ఉంటూనే తన స్వంత ఉనికిని చాటుకున్న స్త్రీ అంబ. వ్యక్తిగత విషయాలలో సొంత గొంతుని నిర్ణయాన్ని వినిపించిన స్త్రీ. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు సైమన్ డి బివార్ చెప్పిన ఉమెన్ ఆర్ మేడ్ నాట్ బోర్న్, స్త్రీలు తయారు చేయబడతారు పుట్టరు అన్న వాక్యానికి చక్కటి ఉదాహరణ అంబ. సమాజ అమ్మను త్యాజ్య స్త్రీగా గుర్తించింది, అంటే వదిలేయదగిన స్త్రీ. అంబ దానిని ఎదిరించి బోటిత్ బట్లర్ చెప్పిన జెండర్ నామ్స్ KSB వెషనైజ్ అగెనెస్ట్ పేట్రియాసీ, లింగ నిబంధనలను పితృస్వామ్య వ్యతిరేక ఆయుధాలుగా మలుచుకోవచ్చు. స్త్రీగా పుట్టి
పురుషుడిగా మారిన వాడితో యుద్ధం చేయను అనే భీష్ముడి ధర్మమే అతడి మరణానికి కారణమైంది. అటువంటి జన్మనెత్తిన అంబ అతన్ని హతమార్చింది. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన వాటికి చక్కటి ఉదాహరణ అంబ వ్యక్తిత్వం. అంబ అబల కాదు, సబల, ఆదర్శ నాయిక.

వనితాలోకం కార్యక్రమంలో ఆదర్శ నాయకి సికండి. ప్రసంగం విన్నారు రచయిత సర్వమంగళ గౌరి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా బేబీ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన అనంత శ్రీరామ గీతం. సంగీతం విజయ్ బల్గనేని.

విన్న పాట శుభలగ్నం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు వినండి బాహుబలి 2 చిత్రం కోసం శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాట.

బాంబే చిత్రం కోసం చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీకి.

మీరందరూ వినడానికి సిద్ధమే కదా. ముందుగా ఒక కృష్ణుని భజన పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ చక్కని పాట పాడబోయేవారు సాయి ప్రజ్ఞ, ప్రణవి, నిత్యశ్రీ, భవిష్య మరియు గాయత్రి. పాటను విందామా?

0: ఈనాటి కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నేషనల్ హైస్కూల్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి నుంచి మీకు ఒక చక్కని కదంబ కార్యక్రమాన్ని వినిపించడానికి వచ్చాము. మరి మీరు

0: ధన్యవాదాలు.
1: ఆహా, మన స్నేహితులు ఈ పాటను ఎంత చక్కగా పాడారో కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు చదువు వెలుగు అనే చదువు గురించి తెలియజేసే ఒక నాటికను విందామా? ఈ నాటకంలోని పాత్రలు పాత్రధారులు రాము, లక్షిత్ నాలుగవ తరగతి, రామయ్య కొడుకు, సోము, సాయివర్ధన్ ఐదవ తరగతి, రాము స్నేహితుడు, రామయ్య, కార్తిక్ ఏడవ తరగతి, రాము తండ్రి.
2: ఏరా సోము, ఎక్కడికి రా, ఆడుకుందాం.
3: లేదు రాము, నేను స్కూల్కి వెళ్తున్నాను, చదువు చాలా ముఖ్యం కదా.
2: చదువు చదువు చదువు, బోర్ కొట్టదా, ఆటలే బాగుంటాయి కదా.
3: లేదు రాము, ఆటలు ఆడుకోవాలి, కానీ చదువు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చదువుకుంటేనే మంచి ఉద్యోగం, గౌరవం వస్తాయి.

0: ఆడుకోవడం ఆపి కొంచెం చదువుకోరా, లేదంటే రేపు చాలా కష్టపడతావు నాన్న.
1: ఏమో నాన్న, నాకు చదువు అసలు నచ్చదు. రోజు బడికి వెళ్తే టీచరు పరీక్షలు పెడతారు, ప్రశ్నలు అడుగుతారు, నాకు అవి అసలు నచ్చవు.
2: అంకుల్, రాముకి చదువు విలువ తెలియడం లేదు. ఎంత చెప్పినా వినకుండా చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడు.
0: అవును సోము, చదువు లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. అప్పట్లో మా పెద్దలు చెప్పినా వినకుండా చదువుకోలేదు, అందుకే ఇప్పుడు ఎండల్లో కష్టపడుతున్నాను. నేను పడే కష్టాలు నువ్వు పడకూడదు నాన్న. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం తెచ్చుకొని నీడ పట్టున ఉండాలి నాన్న. చదువు లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, గౌరవించరు. అందుకే ఇంటలా చెప్తున్నాను రా, కొద్దిగా విను.
1: మీరు నాకు ఎంత చెప్పినా నాకు చదువు రాదు నాన్న, నాకు అసలు నచ్చదు.
2: అంకుల్, ఇప్పుడు మా బడిలో పాఠాలు ఒక్కటే కాకుండా కంప్యూటర్లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏ పనులు సులువుగా చెయ్యాలో నేర్పిస్తున్నారు. ఇప్పుడు AIని ఉపయోగించి ప్రతి పనిని చాలా సులువుగా చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మా బడిలో నేర్పిస్తున్నారు. దాన్ని నేర్చుకోవడం ద్వారా మనం రేపటి రోజుల్లో ఏ పనినైనా చాలా సులువుగా చేయగలం. ఏ ఉద్యోగం చేసినా ఇది మనకు ఉపయోగపడుతుంది అంకుల్.
0: అదిగో విను నాన్న, మీ బడిలో రేపటి రోజు చాలా సులువుగా పనులు జరగడానికి AIని ఉపయోగించడం ఎలాగో నేర్పిస్తున్నారంట. బడికి వెళ్ళి నేర్చుకోరా.
1: అవునా, AI అదేంటి? అవన్నీ నాకు అర్థం కావు, ప్లీజ్ నాన్న నన్ను బలవంతం చెయ్యకు.
2: రాము, కొద్దిగా మేము చెప్పింది విను. AI ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు ఏ విషయం తెలియకున్నా AIని ఉపయోగించి తెలుసుకోవచ్చు. దానిని ఇప్పుడు మన బడిలో నేర్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం బాగా నేర్చుకుందాం. పద రాము, వెళ్దాం.
1: నాకు మీరెంత చెప్పినా ఆటలే నచ్చుతాయి. నాకు ఈ చదవడం, పరీక్షలు రాయడం అవన్నీ నచ్చవు. నన్ను వదిలేయండి.
2: కొన్ని సంవత్సరాల తరువాత.
1: సోము, నీవు గొప్ప ఉద్యోగంలో ఉన్నావు, నేను మాత్రం కష్టపడుతున్నాను.
2: అవును రాము, అప్పుడు నేను అంకుల్ ఎంత చెప్పినా నువ్వు మా మాట వినలేదు. చదువు మన జీవితాన్ని మారుస్తుంది.
1: నిజమే సోము, చదువు విలువ అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను. నేను నీలా అప్పుడు చదువుకొని ఉంటే ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని, నలుగురికి సహాయపడేవాడిని, సమాజానికి నా చేతనైనంత తిరిగి ఇచ్చేవాడిని.
0: చూసారా పిల్లలు, బాగా చదువుకొని ఉంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో. కాబట్టి పెద్దలు చెప్పిన విధంగా పిల్లలు బాగా చదువుకొని ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదిరించి తెలివిగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? చదువు మన జీవితానికి పునాది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, గొప్పగా ఎదగాలి.
1: ధన్యవాదాలు.
3: ఆహా, మన స్నేహితులు చదువు గురించి ఎంత బాగా చెప్పారో కదా ఫ్రెండ్స్. చదువుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు, నష్టాలు దీని ద్వారా తెలుసుకున్నాం కదా. అందుకే మనమంతా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి. సరే, మరైతే ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందామా? పాడబోయేవారు ప్రసన్నలక్ష్మి, ప్రణవి, ప్రీతి, భవిష్య మరియు నిత్యశ్రీ.

0: ధన్యవాదాలు.
1: ఈ దేశభక్తి గీతం ఎంత చక్కగా పాడారో కదా. ఇప్పుడు కొన్ని నీతి పద్యాలు, వాటి భావం విందామా? చదవబోయేవారు ప్రసన్న లక్ష్మి. నీతి పద్యాలు భావం తప్పులెండి.

0: ప్రేమ భావం. ఇతరుల తప్పులను పట్టుకొని వారు అనేకులు గలరు, కానీ తమ తప్పులను తాము తెలుసుకొనలేరు. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దిగిన లెస్స దాచుకొనగా తేనెటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. భావం. ధనము సంపాదించి దానమియ్యక తాను తినక దాచుకొనుట తేనెటీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయుట అగును. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. భావం. ఓ సుమతి, ఎవ్వరు చెప్పినా వినవచ్చు. ఆ చెప్పిన మాటలు విని తొందరపడకుండా ఆలోచించాలి. ఏదైనా ప్రత్యక్షంగా చూసిన తర్వాతే అబద్ధమో నిజమో తెలుసుకున్న మనిషే నీతిమంతుడు. ధన్యవాదాలు. నీతి పద్యాలు విన్నారు కదా, అందులోని నీతిని తెలుసుకొని మనము పాటిద్దామా? ఇప్పుడు ఒక నీతి కథ, పేరు విజ్ఞత లేని శాస్త్రజ్ఞానం. ఈ కథను చెప్పబోయేవారు సాయివర్ధన్, 5వ తరగతి.
1: నా పేరు సాయివర్ధన్. నేను నేషనల్ హై స్కూల్ నుంచి వచ్చాను. నేను 5వ తరగతి విద్యార్థిని. నేను ఈరోజు ఒక నీతి కథను చెప్పబోతున్నాను. దాని పేరు విజ్ఞత లేని శాస్త్రజ్ఞానం. పూర్వం ఒక ఊళ్ళో 4 మిత్రులు ఉండేవారు. వారు 4 శాస్త్రవేత్తల దగ్గర శిష్యరికం చేసి 4 విద్యలు నేర్చుకున్నారు. మొదటి వాడు విరిగిపోయిన ఎముకలను తిరిగి అతుక్కునేలా చెయ్యగలిగే జ్ఞానం సంపాదించాడు. 2వ వాడు దేహానికి తగిలిన గాయాలను చికిత్స చేసి నయం చేయడం నేర్చుకున్నాడు.

0: చేసుకున్నాడు. మూడోవాడు ఆగిన రక్త ప్రవాహాన్ని తిరిగి ప్రవహింపచేసే విద్యను నేర్చుకున్నాడు. నాలుగోవాడు శవానికి తిరిగి ప్రాణం పోసే విద్యను నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం ముగిశాక వాళ్ళు నలుగురు ఒక చోటున చేరి తమ దగ్గర ఉన్న విద్యలతో ఒక రాజుని ఆశ్రయిద్దామనుకున్నారు. కాశీరాజు కొలువులో చేరాలని నిర్ణయించుకుని నలుగురు ఒక రోజున ప్రయాణమయ్యి ఒక అడవిని చేరుకున్నారు. అక్కడ ఒక బావి వద్ద ఆగి చెద్దన్నం తిని మళ్లీ బయలుదేరారు. సాయంత్రం అయ్యేసరికి దట్టమైన అడవి గుండా వెళ్తున్నారు. వారి దారి మధ్యలో ఒక సింహం యొక్క శవాన్ని చూశారు. ఏ రాజకుమారుడో వేటకు వచ్చి దీని బాణాలతో కొట్టి ఉంటాడు. దానితో ఇది ఇక్కడకు పరిగెత్తుకు వచ్చి చచ్చిపోయి ఉంటుంది. ఆ సింహం శవాన్ని చూడగానే వాళ్ళకొక ఆలోచన తట్టింది. ఈ సింహానికి పునర్జీవం కల్పిస్తే బాగుంటుంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నలుగురు తమ శాస్త్ర జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదను అనుకుని పునర్జీవన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతలో ఒక మామూలు వ్యక్తి అటువైపు వెళ్తూ విషయాన్ని గ్రహించి వాళ్లతో ఇలా అన్నాడు. సాములు, మీరు మీ శాస్త్ర జ్ఞానాన్ని మానవులను, ముఖ్యంగా సమాజానికి సేవ చేసే మానవులను తిరిగి బ్రతికించడానికి ప్రయోగించండి. ఇది క్రూరమృగం. దీన్ని తిరిగి బ్రతికిస్తే మిమ్మల్ని, నన్ను కూడా కరకర నమిలి తినేస్తుంది సుమా అని అన్నాడు. కాని ఆ నలుగురు అతని మాటలు పెడచొవ్వున పెట్టారు. కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడివి, నీకేం తెలుసు, పొమ్మంటూ గేలి చేశారు. అతడు ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి వెంటనే వెళ్లి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరే, వీళ్ళు నలుగురు తమ విద్య ప్రదర్శన పూర్తి చేశారు. వెంటనే సింహానికి ప్రాణం వచ్చి లేచి చూసింది. కనిపించిన ఆ నలుగురి పైన దాడి చేసి భక్షించింది. భయపడి చెట్టెక్కి కూర్చున్నవాడు వింగత లేకపోవడం వలనే ఆ నలుగురు దుర్మరణం పాలయ్యారు కదా అని అనుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి, శాస్త్ర జ్ఞానంతో పాటు విజ్ఞత కూడా అవసరం. విజ్ఞత లేని జ్ఞానం హాని చెయ్యవచ్చు. ధన్యవాదాలు.
1: ఈ కథ చాలా బాగుంది కదూ. మనం చదువుకోకపోవడం వల్ల కలిగే విజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే వచ్చే అనర్థాలను తెలుసుకున్నాం కదా. కాబట్టి మనమంతా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివేకంతో నడుచుకోవాలి. మరిప్పుడు ఒక అన్నమాచార్య కీర్తనను విందామా? పాడబోయేవారు ప్రసన్న, 5వ తరగతి.

కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంక

0: ధన్యవాదాలు. పాట విన్నారు కదా, మన ప్రసన్న చాలా బాగా పాడింది కదూ. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం. చెప్పబోయేవారు సాయి ప్రజ్ఞ, 5వ తరగతి.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి ప్రజ్ఞ. నేను నేషనల్ హై స్కూల్ విద్యార్థిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను మీకు కొన్ని పొడుపు కథలను చదివి వినిపిస్తాను. మరి మీరు వినడానికి సిద్ధమే కదా. మొదటవది, కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏమిటది? జవాబు, మేఘం. ముగ్గురు సోదరులు ఒకరి వెనుక ఒకరు పరిగెడతారు కానీ ఎప్పటికీ కలుసుకోరు, ఏమిటది? జవాబు, ఫ్యాన్ రెక్కలు. 1000 కళ్ళు ఉన్నా ఒకటే దేహం, ఏమిటది? జవాబు, జల్లెడ. ఒకటే నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, దానికి ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది, ఏమిటది? జవాబు, బావి. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీకు తెలియదు, నీకు తెలిసినప్పుడు అది నీ దగ్గర ఉండదు, ఏమిటది? జవాబు, నిద్ర. రెక్కలు లేవు గాని ఆకాశంలో ఎగురుతుంది, ప్రాణం లేదు గాని గిలగిలా కొట్టుకుంటుంది, ఏమిటది? జవాబు, గాలిపటం. ధన్యవాదాలు.
0: మన ప్రజ్ఞ పొడుపు కథలను చాలా బాగా చెప్పింది కదూ. ఇప్పుడు మన స్నేహితులు పాడే బాలలం బాలలం అనే గేయాన్ని విందామా? పాడబోయేవారు గాయత్రి, సాయి ప్రజ్ఞ మరియు ప్రసన్న లక్ష్మి.

0: ధన్యవాదాలు.
1: గేయాన్ని విన్నారు కదా, బాలల గురించి ఎంత బాగా పాడారో, చాలా బాగుంది కదూ. సరే, మరైతే ఇప్పుడు కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి స్పీచ్ విందామా? చెప్పబోయేవారు ప్రసన్న లక్ష్మి, 5వ తరగతి. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపన్యాసం. కృత్రిమ మేధస్సు అనగా AI అంటే మానవ మేధస్సుతో సమానంగా యంత్రాలు లేదా కంప్యూటర్ వ్యవస్థలు ఆలోచించడం, నేర్చుకోవడం మరియు పనులు చేయడం. మనిషి మేధస్సుతో చేయగలిగే పనులు ఒక యంత్రం కూడా స్వతంత్రంగా చేసే నూతన సాంకేతికత పేరే కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందుగలడందు లేడని సందేహం వలదన్నమాట కృత్రిమ మేధకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మన వెన్నంటే ఉంటోంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపవుతోంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు దీని ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని? ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3D చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్ కి సంబంధించిన అల్గారిథమ్స్ అప్పటికే ఫోన్ లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని, ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోను. ఈ పని మొత్తం జరిగేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే. అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధిస్తోంది. ఈ దశాబ్దం చివరికల్లా అదనంగా దాదాపు 1,000,000,000,000 రూపాయలు విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా ఈ కృత్రిమ మేధస్సుకు ఉందని నిపుణుల అంచనా. మనమంతా కూడా దీనిని సమర్థించుదాం. ధన్యవాదాలు.
2: బాలానందం కార్యక్రమంలో ఇంతవరకు నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడి

వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 సంబంధించి రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 51 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ఈ సాయంకాలం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా వరంగల్లోని పీఎం మిత్రా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్లను నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు.

కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది.

సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో నాగరాజు కథ బుడిగే జంగమ కథ వినిపిస్తారు శ్రీ తూరుపాటి మల్లయ్య బృందం.

రాజు శివకలికి మహారాజు రాజభార్య జంబో నాగమ్మ ధనమున్నది భాగ్యం ఉన్నది ముచ్చాల వివరాలు ఉన్నాయి కేంపులు కూడా ఉన్నాయి గాని మండలమనగా 40 ఆమడార మండలం 20 ఆమడ 60 ఆమడ రాజ్యానికి నా అధిపతి వేరుతున్నాను. నా గర్భవాసములో సంతానం లేక కొన్ని యాత్రలు తిరిగి కుమ్మ సేవలు చేసి తిరిగిన గాని ఎక్కడ నా సంతానం తెరకలే.

వెంకటేశ్వర గుడి ఉన్నది, ఆ గుడి కాడ నేను తపస్సు పెట్టి అయ్యా మాకు ధనం ఉన్నది, భాగ్యములు ముత్యాలు రత్నావతి కేపులు కూడా మాకు మొక్కిస్తున్నాయి, కానీ మా గర్భవాసంలో సంతానం లేక తూర్పు నుంచి చుట్టాలు వస్తారు, బాంధవులు వస్తారు, ఎవరు వచ్చినా కానీ కొడుకులు ధనం అడగరు, భాగ్యం అడగరు. కానీ కొడుకులు ఎంతమందిని అడిగితే పుట్టని

నీ ధనం ఉన్నది ఏమి చేయ, భాగ్యం ఉండి ఏమి చేయను అని చెప్పని. ఆ దేవుడుగా కళ్ళ చూసి మేమక్కడో పూజలు చేసేవారు కదా, ఆ పరా ఇష్ణు ఈశ్వర బ్రహ్మము ముగ్గురు కైమూర్తులు శంకరుడు పార్వతి వచ్చి మీ సత్యము నిన్ను మెచ్చినని పట

నాటి వాళ్ళకము పాపాత్ములకు 9 నెలలు పెట్టిండు. ఆనాడు సత్యాంతులకు 9 గగడిల పకరంగా నవమాసము.

0: గోవుల కాడికి వెళ్ళిపోతాను, సెలవివ్వండి.
1: ఆహా కుమార్తె, 12 ఏళ్ళు ప్రబుద్ధి అయ్యి నువ్వు ఇప్పుడు 7 తొట్ల యవనాల మంద, 12 తొట్ల పసల మంద కొట్టుకొని తెరాట మార్గం పోయి గోగుల పెంపుకొని వస్తున్నట్టు చెప్పు అంటున్నావా?
0: అవును నాయన, సెలవివ్వండి.

0: అమ్మా బిడ్డ మాకు కులమేమో ఒక అమ్మ వాళ్ళము, దొడ్డి దాటని దురవారి కులము, కడప దాటని కమ్మ కులము, తల మీద కొంగు వేయరాదు, ప్రవారి ముఖం చూడరాదు బిడ్డ. వద్దు బిడ్డ.
1: లేదు నాయన, అసలు గోవుల కాడికి సెలవిస్తున్నా సరే సరే, లేకపోతే అన్నలీలకు ఉగ్గ పెట్టి చనిపోతాను అని మాట్లాడవరు కల్లా. నేను వెళ్ళిపోతా బాబు, సెలవివ్వండి.
0: ఎన్ని విధాలు చెప్పిన నా బిడ్డ వింటలేదు, ఎన్ని విధాలు చెప్పిన నా బిడ్డ వింటలేదు. గాని బిడ్డ ఎప్పుడైతే నువ్వు వెళ్తున్నావో నువ్వు

0: మామిడికొండల పసలమేపి రచ్చబండ రావలేశ్వరులో నీళ్లు దాపి మధ్య చెట్టు కింద మంద ఆపి ఒద్ది చెట్టుకు వరియాను. ఉత్తకముండి ఏమి చేయాలి? ఈ ముక్షాల జాలి సూది చేత పట్టుకొని రవికపోతలు పోసుకుంటా ఈ సొట్టు కూర్చున్నాను.
1: ఆ కూర్చున్నవదన్నా అప్పుడు అక్కడి నుంచి ఉసుక నారాయణపురి పట్నము రాజు నాగరాజు
0: అవన్
1: నాగరాజు వరాన పెట్టి

అనగా అక్కడ ఉన్న సమయమందున ఎవరో అంశలు కూసినట్టు కోవిలాలు వెలికినట్టు కిన్నెర్లు మీటినట్టు పాటలు పాడతామంటే పుట్టల్లో ఉంటే కోడనాగ నలు వెళ్ళి పడగలిపి ఆడలాడుతామన్నాయి. ఎంత బుద్ధిగా పాటాలున్నాయి. ఈ గోగుల మధ్య లేకున్నా మానే ఈ పోసే రవికి పోతలు బంద్ చేసి ఇంద్రుడా దేవేంద్రుడా భగవంతుడా ఎవరు కావచ్చు ఇటు పాటలు కళ్ళు.

దేవ పుష్పాంగన కింద పడిపోగానే నాగరాజు ఏం చేసిండంటే గుంటు మించాను గుండు జారిండు, కింద తిరిగి ఏమమ్మా అని మూడు సార్లు మందలు ఇచ్చిండు. అమ్మాయికి మృత్యు వందింది, అక్కడ మాట్లాడలేకపోయింది. ఏమి, నేను పాటలు పాడేటప్పుడు ఈ గుంటి కింద ఉన్న పామోతేలో వచ్చింది, అమ్మాయిని కాటిచ్చింది, చనిపోయింది. దీని బాంధుమిత్రులు వెనక మరొస్తారు, కురవాడ ఇక్కడ అమ్మాయిని చంపి ఇక్కడ నిలబడ్డవాణి రెండుగా.

0: బయలుదేరి అక్కడ నిలబడ్డాడు.
1: మూడు గంటల ముచ్చ తెలుపుకొని నాలుగో నాలుగో గంటకు ముచ్చ తెలుపుకొని దేవుపు స్వాంగన గుంటె చుట్టూరా అబ్బాబా. ఇక్కడ ఉన్న కుర్రవాడు పాటలు పాడిన చిన్నవాడు ఎక్కడ వెళ్ళిపోయాను, అక్కడ వెళ్ళారా అటుబిడి చూసేవారికల్లా గుంటి కింద ఏమున్నాయి పిలవాలి అడుగులున్నాయి, అడుగు దాడనారా.

0: పట్టం ఎక్కడ? మీరెవరు?
1: నీ పేరే చెప్పరానా?
0: అవునా,
1: నీ పేరే చెప్పు మొట్టమాలు.
0: మా నగరమనంగా దక్షిణాది మక్షాయిరు పట్టము, మా తండ్రి శివకలికి మారాదు, మా తల్లి జంబో నాగమ్మ, శ్రీ వెంకటేశ్వర వరమ చేత పుట్టిన నా పేరు దేవ పుష్పాంగన. నా పేరు దేవ పుష్పాంగన. నీ పేరు చెప్పు.
1: నా పేరు అంటున్నావా? ఉసుక నారాయణగిరి పట్నం మాది. మా తండ్రి చంద్రచేల మహారాజు, మా తల్లి జమ్మో నాగమ్మ, ఒక తల్లి లీలావతి. నాగవరాన పుట్టిన నా పేరు నాగరాజు. పసలమాపేటానికి ఎండుకొండ రాఘవుల శరీరానికి వచ్చినాను.
0: ఇక్కడికి ఏం పనికొచ్చావు?
1: పసలం మేపుకొని పోయటానికి వచ్చినాను కదా.
0: పసలమాపుకొని పోతే ఎందుకు వచ్చావు?
1: అవును అవును
0: రాజా, నన్ను అడిగవా? మరి
1: నువ్వు ఎందుకు వచ్చావు? నాకు నాతోటి పని ఇయ్యాలా నీకు?
0: రాజా, నేను సుధా గోగులు మేపుకుంటే వచ్చాను గాని.
1: అవును
0: రాజా, ఒక చిన్న మాట అడుగుతావు, కోపమా?
2: ఏ మాట?
0: ఏం మాటనా?
2: అవును,
0: ఇక్కడికి వచ్చిన చాలా సంతోషమే, కాని నీకు వివాహమైందా?
1: నీకైందా?
0: నాకు కాలేదు.
1: నాకు కూడా కాలేదు.

0: నన్ను గుడియ లగ్నమాడరాదు,
1: నన్ను గుడియ లగ్నమాడరాదు.
2: పెళ్లి ఆడంటున్నా బాబామ్మ, మీరు ఏమిటోళ్ళన్నావు?
0: మేము కులానికి అమ్మవాళ్ళము. కులానికి అమ్మవాళ్ళం.
2: అమ్మవాళ్ళ? మేము కులాన వాళ్ళము. నీకు నాకు మరి

0: నీకు నాకు జోడు లేదు, వీడు లేదు, అయినా మీరు కమ్మ వాళ్ళు, మీ ఎల్మ వాళ్ళం, ఇవ్వమన్న పొత్తు లేదు, కంచమన్న పొత్తు లేదు, వద్దు బామా,
1: వెళ్ళిపో,
0: వెళ్ళిపో, నన్ను గోరా నీకు.

0: నన్ను కోరుట నీకు న్యాయం కాదు, నీకు తగదు పో.
1: రాజా ఎనిమిదములైన నీకు దారులు ఇవ్వను, తొబలివ్వను.
0: తొబలి
1: రాజా ఏమంటివి, ఏమంటివి దాకా?
0: లేదు, మీరు కమ్మవాళ్ళు, మీ ఎలుమలం.
1: రాజా కృప్పై జాతువులు ఈ

0: అంతా ఒకటే
1: ఒకటే.
0: ఆడి కులము మగ కులము,
1: అవును,
0: రెండు కులాల కన్నా ఎక్కువ కుల భేదము ఏమి లేదు. రాజా నిన్ను కొడితే రక్తమే లేదు, నన్ను కొడితే పాలయ్యి. రాజా కృప జాతువులు అయ్యి.

0: పాలల్లే ఇద్దరిని కలిసి కొట్టితే రక్తం వెళ్తది. జాతినిధి లేంతకు జన్మమంతా ఒకటే. ఆడికులము మగకులము. రాజా నిన్ను కూడి లగ్నమాడదామని వచ్చిన పాటలిని నన్ను లగ్నమాడు అనంతరం లోపల.
1: చూస్తువా, 30 జాతులు కుల భేదాలు వేరు గాని శేషపూజలను ఒక్కటే, అడవి కట్ట వేరుంటుంది, పైల పూర్తి ఒక్కటేను, అసలు వన్నెలు 10 వన్నెలు వేరు, పాలనయ్యంత ఒక్కటేదంటుంది. ఇది మనిషా? మనిషి కాదు.

0: ప్రాణం తీస్తుంది, నన్ను ఘోరణం కాదు గాని ఇది మనిషి కాదు దెయ్యమే ఉన్నట్టుంది. చెప్పరా నీది సత్యము
1: చెప్పేదానా,
0: చెప్పరా నీది సత్యం చెప్పేదానా.
2: రాజా ఏమి సత్యం చెప్తావు
0: బామా? నువ్వు సత్యం వరాన బుట్ట వరకు మార్తువేనా?
2: మారుతురాలే.
0: నువ్వు సత్యాంతురువేనా?
2: సత్యాంతురాలే.
0: నువ్వు సత్యాంతురాలు అయినట్టయితే బామా ఒక మాట ఇక్కడోగా నేను సత్యము చెప్పేదానా? ఏమి ఇక్కడ సత్యం చెప్తా చేస్తావా? అవును ఇక్కడ సర్వేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది?
2: సర్వే చేసి 13 ఏళ్ళు. నేను పుట్టి 12 ఏళ్ళు
0: నుంచి ఎన్నడన్న వాన కొట్టి చెరువు కింద ప్రజలోకం బతికినాదా?
2: ఒక్కనాడల్లో వాన కొట్టలేదు, చెరువు నిండలేదు, పంటలు పండలేదు, ప్రజలు ఎవరు బతకలేదు.
0: బతకలేదా? బతకపోయినట్టయితే చెలి దేవ పుష్పంగన ఇక్కడ సత్యం చెప్తున్నాను. ఏం సత్యం అంటే ఉత్తరాది కుర్మాల దక్షిణాది మెరుపు మెర్చి నడిసర్లో నిలిచి కుర్వాల ఏంటిది వాన నడిసర్లో నిలిచి కూర్చి 33 తూములు 62 మత్తలు

0: వేసుకోరా?
1: ఊరి మీద చినుకోద్దు, అన మీద చేను మీద చినుకోద్దు. నడిచేలా నిలిచి కుడవాలి. 33 తూములు 62 మత్తలు దాటి అలిగేటట్టే పెళ్లి మాట తర్వాత చూస్తాను.

ఎటువంటి సత్యము చెప్తున్నావు అని చెప్పానంటే, చెర్లను ఇక్కడ చెర్ 62 మత్తలు 76 తీగ బాటిన అని చెప్పని అన్నావు. కానీ నువ్వు అక్కడ నువ్వు చేసిన సత్యము నీ మెచ్చలేదు.

0: సత్యమండి చెప్పు.
1: ఇప్పుడు నువ్వు చేసిన సత్యము నీ మెచ్చలేదు.
0: ఇంకేమి సత్యం చెప్పు.
1: ఇంకొక సత్యం చెప్పినట్టయితే, నువ్వు ఆ సత్యం చేసినట్టయితే నేను కూడా పెళ్లి ఆడుతాను.
0: రాజా వరాల ఉంచు వరకు మాత్రాలనే సత్యాంధ్రాలనే ఏమి చెప్పండి.
1: నీ వల్ల సత్యం ఉన్నట్టయితేను బామ దేవో పుష్పాంగన అడిగిలేని ముంత చేయాలి. నడిసర్లో పోయి

0: అడిసర్లో మునిగి నీ అడిగలేని ముంతలు వేసి ఏడు ముంతల నీళ్లు నీ పైక కొంగులో కట్టుకొని కట్ట మీదకి వచ్చి లెక్క తప్పకుండా తక్కువ కాకుండా నాకు లెక్క చూపు పెట్టినట్టయితే నిన్ను నూను పెళ్లి
1: ఆడేదానాటే 33 తువ్వులు 62 పత్తండ్లు ధనాధన అంటే పుష్పార్తులై
0: అవును
1: లీల మీద కుమ్మరి పురుగు అయినట్టు పోవాలి నాలుగు మూరుల నీళ్లు ఊపి నడిసలో మునిగి నా చేతులు నా కంచు ముద్దతోటి ఏడా చేతులు నా కంచు ముంతతోటి ఏడు ముద్దలను జలమును తీసుకొని పైట సరుకులు కట్టుకొని లెక్క తప్పకుండా కట్ట మీద కొలుచు చూపెడితే లగ్నమన్న మాట తర్వాత చూస్తా.

సత్యం లేకపోతే ఇట్టి రాజు లగ్న మాడవోళయ్యా. అని నాలుగు మూల నెలలు ఊపింది దేవ పుష్పాంగణ. చేతులున్న కంచు ముంతతోటి ఏడు ముంతల జలములు గొలుచుకున్నది. అక్కడో తలపైన పెట్టుకున్న వర్గల కొద్దిలో ఆలస్యమైంది పిల్లవాడు అన్న.

కట్ట మీద పాత్ర పెట్టిండంట. అప్పుడు ఆమె మాత్రము చనిపోయి దయ్యము గట్టిగా దయ్యమైంది. కుమ్మరి పురుగు ఏ విధంగా ఉరుకుతున్నదో ఆ విధంగా ఉరికి ఆ నడిసెల్లో మునిగి ఆ ఏడు కంచు ముంతలతోటి నీళ్లు ముంచుకొని కట్టం ఎందుకు వస్తున్నది.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో నాగరాజు కథ, బుడిగే జంగం కథ విన్నారు. వినిపించిన వారు శ్రీ తురుపాటి మల్లయ్య బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సర్కార్ వారి పాట. ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: कार्यक्रम చివరగా హిట్ 2 ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహరా గానం చేసిన కృష్ణకాంత గీతం MM శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రసార విశేషాలు ఈ పూట, రేపటి మా ప్రసార వివరాలు. ముందుగా ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలో మాగుడి గడ్డికి అనువైన పంటలు, ఈ అంశం గురించి ఉంటుంది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో కలుపు మొక్కల నియంత్రణ, సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీజ గారి ప్రసంగం, ఇంకా వేసవి కూరగాయల సాగు మెళకువలు, కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హిమబిందు గారి ప్రసంగం ఉంటాయి. 7:15 8:45 సమాచార సంధ్య, స్పాట్లైట్ కార్యక్రమం 9:15 9:30 నేషనల్ మ్యాగజైన్, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. హెచ్ఎం స్మిత, సింధు, సుచేతన్ గార్ల గాత్ర త్రయం ఉంటుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బెన్నెల. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు వింటారు. పొలం పనులు కార్యక్రమంలో 6:35 పొలం పనులు కార్యక్రమం వింటారు. 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ రచన వై సంతోష్ కుమార్. 7:15 ఈ మాసం పాట స్తుతిమాల కార్యక్రమం. 7:40 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మల్లెల తేజస్విని గారి వయోలిన్ ఉంటుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి.

వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కంఠాభరణం నాటకం. రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు, పంతులు, నిర్వహణ కె చిరంజీవి గారు. 12:15 యువవాణి తెలుగు కార్యక్రమం, హిందీ కార్యక్రమం 12:40, 1:20 వనితాలోకంలో క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశం గురించి స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఇక 2:30 బాల వినోదంలో ZPHS ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ఉంటుంది. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో నాటకం ఒక నటన నాటకం వింటారు. రచన సూరంపూడి శ్రీదేవి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగ అనిల్ కుమార్. ఇక 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో శశిరేఖ పరిణయం కథ శ్రీగడ్డం పరశురాములు బృందం ఆలపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు కార్యక్రమం 6:50 ఇల్లు వాకిలి కార్యక్రమం. ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ్ గారి ప్రసంగం. సమగ్ర సస్య రక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సంతోష్ గారి ప్రసంగం ఉంటాయి. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 అఖిల భారతీయ రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం సితార్ ఉంటుంది. ఇవి మేము ప్రసారం చేసే ఇవాల్టి రేపటి మా కార్యక్రమాల వివరాలు.

0: station limits. Inspector Sukhram Vatti and constables Krishna Komra and Sanjay Garpale sustained critical injuries. They later succumbed to the injuries. Another injured constable, Parmanand Komra, is undergoing treatment. The Central Bureau of Investigation, CBI, in coordination with the Ministry of External Affairs and the Ministry of Home Affairs, has successfully secured the extradition of Red Notice subject Kamlesh Parekh to India from the United Arab Emirates. In a statement, the CBI said Parekh was wanted in connection with a case involving large-scale banking and financial fraud, which resulted in a loss of several hundred crore rupees to a consortium of banks led by the State Bank of India. The Ministry of Information and Broadcasting has appointed communications expert Prasoon Joshi as the chairman of Prasar Bharati, India's public service broadcaster. Mr. Joshi's work spans acclaimed film lyrics, advertising campaigns, and socially resonant storytelling that connects with diverse audiences across the country. AIIMS Delhi has introduced India's first portable bedside magnetic resonance imaging MRI system, enabling rapid brain imaging for critically ill patients in ICUs, emergencies and neurosurgical care. This marks the country's first routine use of a portable MRI for bedside brain imaging in critically ill patients. The ultra-low field device can be wheeled directly to patients, eliminating the need for dedicated MRI suites or risky patient transfers. In IPL cricket, Chennai Super Kings will take on Mumbai Indians in Chennai this evening at 7:30 p.m. In last night's match, Delhi Capitals defeated Rajasthan Royals by 7 wickets in Jaipur. In badminton, Indian men's team will take on France for a place in the finals of the Thomas Cup 2026 at Horsens in Denmark today. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల వంటి పలు హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం రేపు రాష్ట్రంలో నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. 1,327 ఎకరాల్లో 1,695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రంతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని పేర్కొన్నారు. ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం.

0: అని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటల్లో జరిగిన ఆందోళ్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను విస్తరించి జిల్లా స్థాయిలోనే 90% చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆందోళ్ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ది చేస్తామని, 200 కోట్ల రూపాయలతో సింగూర్ లైన్ పనులు, పర్యాటక అభివృద్ది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన సమావేశంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు.
1: ఈ ప్రభుత్వాలు కోరుతున్నారు, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి ప్రభుత్వము. ఆర్టీసీ యొక్క ఇబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి.
0: ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనే నెరవేరుస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ధర్మపురిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు సంబంధించిన పథకాలలో భాగంగా రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ ద్వారా కోట్ల రూపాయలు అందజేసినట్లు వివరించారు.
2: వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా, వడ్ల కొనుగోలు సంబంధించిన ఎక్కువ ప్యాడీ రావడం జరిగింది. ఏ రైతు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా ప్రణాళిక ముందుకెళ్తాన్న విషయాన్ని కూడా రైతులకు మనవి చేసుకుంటూ, మొక్కజొన్న సెంటర్లు కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని మనవి చేసుకుంటూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై స్పందిస్తూ, లారీల కొరత లేకుండా వెంటనే పంట తరలింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట తీసుకువచ్చిన వెంటనే తూకం వేయాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా జరగాలని సూచించారు. ఈ కేంద్రంతో రవాణా ఖర్చులు తగ్గి, దళారుల జోక్యం లేకుండా రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట మోసపూరిత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం నెలకొందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇళ్లు ఇస్తున్నారని వివేకానంద ఆరోపించారు. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. మన రాష్ట్రం నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కమిటీలు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్షా ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రేపు జరిగే నీట్ పరీక్ష సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 9392917943 హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు

0: పేర్కొన్నారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రేపు జరగనున్న తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 16 సెంటర్లలో 3,934 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వి వెంకటేశ్వర్లు తెలిపారు. గిరిజన మహిళలకు ఆర్థిక బలం, పట్టణ ప్రజలకు నాణ్యమైన అటవీ సేంద్రియ ఉత్పత్తులు అందించే వేదికగా భద్రగిరి మార్ట్ నిలుస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ రోజు మార్ట్ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్నిచ్చే ఉద్దేశంతో ఈ మార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రతి వారం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ, విద్యకు సంబంధించిన అంశంలో కానీ, వ్యవసాయానికి సంబంధించిన నెక్స్ట్ వీక్ చేసిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లో కొత్త ప్రాంతాల్లో ప్రజలను, రైతులను, మహిళలను కేంద్రం ఈ 99 రోజుల ప్రణాళికను ఆయా గ్రామాల్లోకి వెళ్లి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.
0: రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం మెదక్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని ఆ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమ బంగాలస్య ద్వయోః విధానసభాక్షేత్రయోః 15 మతదాన కేంద్రేషు పునర్మతదానే అపరాహ్న త్రివాదన పర్యంతం 70% అధికం మతదానం సమంకితం. నిర్వాచనాయోగేన పశ్చిమ బంగాల రాజ్యే సురక్షాయాః సుదృఢీకరణాయ సహైవ మతగణనా కేంద్రాణాం పరితః శాంతి వ్యవస్థాయాః పర్యవేక్షణాయ 65% మతగణనా నిరీక్షకాః 77 ఆరక్షక నిరీక్షకాశ్చ నియోజితాః. ఛత్తీస్గఢరాజ్ये కాంకేర నారాయణపుర జనపద సీమ్ని IED విస్ఫోటనే సురక్షాబలస్య త్రయః కర్మచారిణః వీరగతిం అవాప్నువన్ ఏకశ్చ వ్రణితో జాతః. IPL క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం చెన్నై సూపర్ కింగ్స్ దళం తథా ముంబై ఇండియన్స్ దళం ఇత్యనయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. పశ్చిమబంగాళే దక్షిణ 24 పర్గనా జనపదస్య 15 మతదానకేంద్రేషు పునర్మతదానం సంపన్నం. అస్మిన్ మగరాహాట్ పశ్చిమక్షేత్రస్య 11 కేంద్రాణి తథా డైమండ్ హార్బర్ క్షేత్రస్య 44 మతదానకేంద్రాణి సమ్మిళితాని సంతి. అంతిమసూచనాయాః ప్రాప్తిం యావత్ 70.14% మతదానం సమంకితాని. ఉభయోః విధానసభాక్షేత్రయోః మతదానం ప్రాయః శాంతిపూర్ణం సమభవత్. సంబద్ధ నిర్వాచనాధికారిణాం తథా పర్యవేక్షకాణాం ప్రతివేదనానాం ఆధారేణ నిర్వాచనాయోగేన ఇదం పునర్మతదానం ఆదిష్టం. విగత మాసస్య 31 దినాంకే విధానసభా నిర్వాచనస్య ద్వితీయ చరణే అస్మిన్ మతదాన కేంద్రే మతదానం సుసంపన్నం. పశ్చిమ బంగాల్, కేరళ, తమిళనాడు, అసమేషు తథైవ పుదుచ్చేరి సంఘరాజ్యక్షేత్రే జాతానాం విధానసభా నిర్వాచనానాం మతగణనా సోమవాసరే భవిష్యతి. అసమరాజ్యస్య 26%, కేరళస్య 44%, సహైవ పుదుచ్చేరి రాజ్యస్య 30 ఆసనానాం కృతే ఏప్రిల్ మాసస్య 9 దినాంకే మతదానం అభవత్. तमिलनाडुराज्यस्य चतुस्त्रिंशदधिकद्विशतं विधानसभाक्षेत्राणां तथा पश्चिमबंगालराज्यस्य प्रथमचरणस्य द्विपञ्चाशदधिकैकशत आसनानां कृते एप्रिल मासस्य

0: వెంకటరమణ, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
1: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, దట్ వాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్, బ్రాట్ టు యూ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో లిజనర్స్, ఇట్స్ బై, టిల్ అవర్ నెక్స్ట్ రేడియో లెసన్.

0: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో.

పొగుడు గడ్డికి అనువైన పంటలు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన పశువులకు ఆహారంగా మలుచుకోవలసినటువంటి మాగుడు గడ్డికి ఏ పంటలు అనుకూలమైనవి, ఆ పంటలు ఏ విధంగా మనము మాగుడు గడ్డికి ఉపయోగించాలి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. మాగుడు చేసుకోవడానికి అనువైన పంటలు. మాగుడు గడ్డి అన్నది అన్ని రకాల పశుగ్రాసాలతో చేసుకోవచ్చు. ఉదాహరణకి జొన్న, మొక్కజొన్న, సజ్జ, బాజ్రా, నేపియర్ హైబ్రిడ్స్, సూపర్ నేపియరు, సజ్జ బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్, సూపర్ నేపియర్, అలాగే బహువార్షిక గడ్డి, పేరగడ్డి, గిన్ని గడ్డి, మక్కన్ గడ్డి మొదలైనవి వీటితో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క పంటకు మాగుడు తయారీకి అనువైన దశ ఒకటి ఉంటుంది. ఈ అనువైన దశలు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక మాగుడు దిగుబడికి మొక్కజొన్న పంటను కంకి పాలుగారు దశ దాటి పిండిగా మారే దశలో కోసి మాగుడు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. అంతేకాకుండా మాగుడు మంచి పోషకాలతో ఉండి తేమ కూడా సరిగ్గా ఉండడం వలన ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎటొచ్చి మొక్కజొన్న పంటలో ఎటువంటి పోషక వ్యతిరేక పదార్థాలు లేకపోవడం వలన పంట ఏ దశలోనైనా కోసుకొని ఈ మాగుడు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏ పంటనైనా కోసిన తర్వాత దాదాపు 65% తేమ వచ్చేటట్లు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టడం వలన, అధిక తేమ వలన వచ్చే బూజు, మాగుడు నీరుగారి పోవడం వంటి సమస్యలు నివారించుకోవచ్చు. ఇక జొన్న పంటను ఏ విధంగా ఈ మాగుడు గడ్డి తయారీకి ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. జొన్న పంటను పూత దశ తర్వాత మాత్రమే కోసుకొని మాగుడు గడ్డి తయారు చేసుకోవాలి. అంతకంటే ముందు కోయటానికి జొన్నలో నాము ఉండడం వలన ఈ మాగుడు విషపూరితమవుతుంది, పశువులకు సమస్యలు వస్తాయి. గింజ

పిండిగా మారే దశలో ఈ మాగుడు చేసుకోవడం చాలా ఉత్తమము. ఈ జొన్న పంట గింజ పిండిగా మారే దశలో మాగుడు చేసుకుంటే ఎంతో ఉపయుక్తము. ఇక సజ్జ పంట ఏ విధంగా మాగుడు గడ్డిగా తయారు చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. సజ్జ పంటను కూడా పూత దశ లేక గింజ గట్టిపడే దశలో మాగుడు చేసుకోవటం ఉత్తమం. బహువార్షిక సజ్జ రకాలతో మాగుడు చేసుకునేటప్పుడు మొదటి కోత పచ్చిమేతగా వాడుకొని రెండో కోతతో మాగుడు చేసుకోవడం మంచిది. అవసరమైతే సజ్జను ఏ దశలోనైనా కోసుకొని మాగుడు చేసుకోవచ్చు. ఇక బహువార్షిక గడ్డి జాతులైన బాజ్రా, నేపియర్, గిరిగడ్డి, పారగడ్డి, రోడ్స్ గడ్డి, శంకరసు గడ్డితో కూడా మనం ఈ మాగుడు చేసుకోవచ్చు. గడ్డిలన్నిటిలో పూత దశలో అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి పూత దశలో కోసి మాగుడు చేసుకోవాలి. ఎక్కువగా ముదిరిన పంటతో మాగుడు చేస్తే దానిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవడం కూడా కష్టమైన పని గనక ఇప్పుడు చెప్పిన విధంగా పూత దశలోనే కోసి మాగుడును తయారు చేసుకోవడం ఉత్తమం. బహువార్షిక గడ్డి జాతులైన నేపేరు గడ్డి, గినిగడ్డి, పారగడ్డిని తయారు చేసుకోవడం. ఇక పప్పు జాతి గ్రాసాలైనటువంటి వీటి ద్వారా కూడా మనం మాగుడు చేసుకొని ఈ మాంసకృతులు కూడా చక్కగా అందించడానికి వీలవుతుంది గనక పశువులు ఆరోగ్యంగా తింటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, మాంసకృతులు పెరుగుతాయి, పాలు ఇచ్చే జంతువులు అయితే పాల ఉత్పత్తి కూడా చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ పప్పు జాతి గ్రాసాలలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బొబ్బర్లు, లూసర్ను, బర్సీ మొదలగు గడ్డి అయితే వీటిలో అధిక మాంసకృతులు ఉండటం వలన మన వాతావరణ పరిస్థితులలో ఈ మాగుడికి అనువైన పంటలు కాదు. కాకపోతే ధాన్యం జాతి గడ్డి జాతి గ్రాసాలలో చేసే మాగుడు గడ్డిలలో 5-10% పప్పు జాతి గ్రాసం కలుపుకుంటే మంచి పోషక విలువలున్న మాగుడు తయారు చేసుకోవచ్చు. ఈ మాగుడు గడ్డి తయారీ వలన ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. వానాకాలంలో అధికంగా ఉన్న పంటను మనం ముందు కాలానికి దాచిపెట్టుకోవచ్చు, తర్వాత కాలంలో పంట తీసుకునే ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఎండుగడ్డితో పోలిస్తే మాగుడిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా మాగుడిలో పోషక విలువలు ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఉంది. మాగుడిలో పప్పు జాతి గ్రాసం కొద్దిగా కలుపుకొని మాంసకృతులు పెంచుకోవచ్చు. అయితే అంతేకాకుండా మాగుడితో పశువులకు కావలసిన ఉప్పును కూడా అందించవచ్చు. ఒకసారి ఈ మాగుడు తర్వాత సంవత్సరము వాడుకోవచ్చు. వేసవిలో నీటి ఎద్దడి లాంటి సమస్యలు తప్పించుకోవచ్చు. అధిక దిగుబడి ఉన్న పంటలు మాగుడుగా చేసుకుంటే పంట కాలం అయిపోయిన తర్వాత కూడా ఆకుపచ్చ రూపంలోనే చాలా రోజులు ఈ మాగుడు గడ్డిని ఉపయోగించుకోవచ్చు. మాగుడు చేసుకోవడం వలన పొలం తొందరగా ఖాళీ అయ్యి ఇంకో పంట చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా సంవత్సరానికి 2-3 పంటలు తీసుకోవచ్చు. కాలంతో సంబంధం లేకుండా ఎటువంటి కాలంలోనైనా మాగుడు చేసుకోవచ్చు. కానీ ఎండుగడ్డి తయారీలో వానలు ఇబ్బంది పెడతాయి. పశువులు మాగుడు గడ్డిని చాలా ఇష్టంగా తింటాయి. ఇన్ని ఉపయోగాలున్న మాగుడి తయారీలో కొన్ని సులభ పద్ధతులు, మెలకువలు తెలుసుకుందాం. ఒకప్పుడు మాగుడు తయారు చేసుకోవడానికి పెద్ద పెట్టుబడితో సిమెంట్ ఇటుకలతో కట్టిన సైలోస్ కానీ తొట్టెలు కానీ అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఇప్పటి పరిస్థితులలో ఇటువంటివి అవసరం లేకుండా ఇతర సులువైన, చవకైన సాంకేతిక పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది పాలిథీన్ సంచుల్లో ఈ మాగుడు గడ్డి తయారు చేసుకోవటం. ఈ పద్ధతితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. పాలిథీన్ మాగుడు సంచులు, పిట్స్ మరియు టవర్ సైలోస్ వంటి సాంప్రదాయ మాగుడు నిల్వ పద్ధతులు అద్భుతమైన ఆర్థిక ప్రత్యామ్నాయము. రైతులు తమకు అవసరమైన చోట మాగుడిని నిల్వ చేసుకోవచ్చు. మాగుడు సంచులలో చేయడం వలన ఫర్మెంటేషన్లో ఉత్పత్తి అయ్యే లాక్టిక్ యాసిడ్ మొత్తము మాగుడు బ్యాగులో ఉండిపోతుంది. అదే పిట్ దిగువకు చేరి బయటికి కొంత వ్యర్థమవుతుంది. సంచులో మాగుడు చేయడం వలన మాగుడిని వాడుకోవడం ఎంతో సులభం. బ్యాగును కొట్టం వద్దకు తేలికగా తీసుకొని పోవచ్చు. పిట్ పద్ధతిలో అయితే మాగుడు వాడుకోవడానికి మనసులు అవసరమవుతారు. ఒకసారి పిట్టు తెరిచిన తర్వాత మాగుడు గాలికి పాడైపోతుంటుంది. అదే
మాగుడు సంచులు తక్కువ

మోతాదుల వలన ప్రతి బ్యాగు పూర్తిగా వాడుకోవచ్చు. ఒకసారి పెట్ తెరిచిన తర్వాత మామిడి గాలికి పాడైపోతూ ఉంటుంది. ఈ విధంగా మామిడి గడ్డిని తయారు చేసుకుని రైతు సోదరులందరూ, మన శాస్త్రవేత్తలు తెలిపిన విధంగా మామిడి గడ్డిని తయారు చేసుకుని మన పాలిచ్చే ఆవులకు గేదెలకు మనం ఆహారం అందించినట్లయితే చక్కటి పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే గొర్రెలు మేకలు కూడా అందించినట్లయితే చక్కటి మాంసం అభివృద్ధి చెంది చక్కటి ఆదాయాన్ని పొందడానికి పరిష్కార మార్గాలు కూడా మనకు ఈ విధంగా దొరుకుతాయి. కాన ఈ మామిడి గడ్డిని ప్రతి రైతు తయారు చేసుకుని తన ఇంటి వరకు పశువులను మేపుకోవడమే కాకుండా ఇతరులకు కూడా వ్యాపార దృక్పథంతో వ్యాపార పరంగా ఇతరుల రైతులకు కూడా పంచి పెట్టిన వారైతే మన దేశం యొక్క ఆదాయాన్ని పెంచిన వాళ్ళు అవుతారని శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

మీరు విన్నా పాట వి సినిమా కోసం అమిత్ త్రివేది, షాషా తిరుపతి గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈ రోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గల 15 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్ జరిగింది. ఇందులో మగ్రాహట్ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశించింది. గత నెల 29న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశి త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం రాజ్యాంగబద్దంగా సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా టీఎంసీ రాజకీయ నైతిక ఉద్దేశాలపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని త్రివేది వ్యాఖ్యానించారు. సూరత్లో ఈరోజు ముగిసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాలలో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు.

0: దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా స్పష్టం చేశారు.
1: और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाएं, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కనబరుస్తున్న నిరంతర ప్రతిభను మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, సామర్థ్యాల పెంపులలో ఐఐఎఫ్టీ ఒక ప్రముఖ సంస్థగా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఐసీయూ, అత్యవసర విభాగాలు, న్యూరోసర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. రేడియో సర్జరీ గ్లోబల్ సహకారంతో భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్లోని జాతీయ రహదారి 48పై ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో ఎంఎల్ఎఫ్ఎఫ్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో మానవ జోక్యం కనిష్టంగా ఉంటుంది. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లవచ్చని, ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థను అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ పాయింట్ గుండా ప్రయాణించాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూన్ జోషికి సినిమా పాటల రచయితగా, అడ్వర్టైజింగ్ రంగ నిపుణుడిగా, సామాజిక స్పృహ కలిగిన కథకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రసూన్ ఒక అరుదైన సృజనాత్మక శక్తి అని, ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మకతను సంతరించుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. కాంకేర్ నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఐఈడీ పేలుడులో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మైన్లను తొలగించడం, గాలింపు చర్యల కోసం జిల్లా రిజర్వ్ గార్డు బృందాన్ని మోహరించారు. బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవలి కాలంలో బస్తర్ డివిజన్లో పెద్ద సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల పౌరులను కేంద్ర ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే స్థానిక భాషలో అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. దీన్ని పరీక్షించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన హెచ్చరిక సందేశాలు పంపించారు. ఇది కేవలం పరీక్షా సందేశమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో అమన్ జ్యోత్ కౌర్ దూరమవగా ఆమె స్థానంలో

0: భారతి పుల్మాలిని ఎంపిక చేశారు. హర్లిన్ డియోల్, స్నేహ్ రాణాలకు ఈ టోర్నమెంట్లో చోటు దక్కలేదు. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడంతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ నెల 4 నుంచి 8 వరకు న్యూయార్క్లో జరగనున్న 2వ అంతర్జాతీయ వలసల సమీక్షా ఫోరం ఐఎంఆర్ఎఫ్లో పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో కలుపు మొక్కల నియంత్రణ సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీజ గారి ప్రసంగం, ఇంకా వేసవి కూరగాయల సాగులో మెళకువలు కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హిమబిందు గారి ప్రసంగం, ఇంకా జానపద గేయాలు ఉంటాయి.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం శ్రీజ. బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్లాలో టీచింగ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రోనమీ. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏంటంటే, సేంద్రియ వ్యవసాయంలో కలుపు మొక్కలను సహజ పద్ధతులలో ఎలా నియంత్రించాలి. వ్యవసాయంలో కలుపు మొక్కలు ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ఇవి పంటలతో పోటీ పడుతూ నీరు, పోషకాలు, సూర్యకాంతి వంటి వనరులను తీసుకుంటాయి. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా రసాయనిక కలుపు మందులను వాడటం వల్ల మట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే సేంద్రియ వ్యవసాయంలో సహజమైన పద్ధతులను ఉపయోగించడం చాలా అవసరం. మన పొలాల్లో పంటలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు పంటల నీరు తాగేస్తాయి, ఎరువులను తీసుకుంటాయి, సూర్యకాంతిని కూడా అడ్డుకుంటాయి. దీంతో పంటలు బలహీనపడతాయి, దిగుబడి తగ్గిపోతుంది. ఉదాహరణకు టమాటో పొలంలో కలుపు ఎక్కువగా ఉంటే పంటకు వేసిన ఎరువులలో సగం కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. చాలామంది రైతులు కలుపు మందులు వాడుతున్నారు, కానీ దీనివల్ల మట్టి శక్తి తగ్గిపోతుంది, నేలలోని సూక్ష్మజీవులు చనిపోతాయి, నీటి కాలుష్యం పెరుగుతుంది. అందుకే మనం సహజమైన పద్ధతులను ఉపయోగించాలి. ఈ పద్ధతులలో మొదటి పద్ధతి మల్చింగ్. మల్చింగ్ అంటే పొలం మీద నేలను కప్పడం, కప్పి ఉంచడం. ఈ మల్చింగ్ కొరకు వరిగడ్డి, వరి పొట్టు, వేరుశనగ చెక్కలు లేదా ప్లాస్టిక్ మల్చ్ వంటివి వాడొచ్చు. దీనివల్ల కలుపు మొక్కలు తక్కువగా వస్తాయి, నేలలో తేమ ఎక్కువ కాలం ఉంటుంది, పంట బాగా పెరుగుతుంది, నీరు తక్కువగా అవసరం అవుతుంది. ఉదాహరణకి గుంటూరు ప్రాంతంలో ఒక రైతు మిర్చి పంటలో వరిగడ్డి వేశాడు. దీంతో కలుపు 70% తగ్గింది, నీటి ఖర్చు తగ్గింది, దిగుబడి కూడా పెరిగింది. ఇక రెండవ పద్ధతి చూస్తే స్టేల్ సీడ్ బెడ్ మెథడ్. ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి. మొదటగా

0: పొలానికి నీరు పెట్టాలి, కలుపు మొక్కలు రానివ్వాలి, తర్వాత వాటిని తొలగించి పంట వేయాలి. ఉదాహరణకి మిర్చి నాటే ముందు ఇలా చేసిన రైతులు మొదటి నెలలో కలుపు సమస్య లేకుండా పంటని పెంచుతున్నారు. ఇక మూడవ పద్ధతి, చేతితో లేదా యంత్రాలతో కలుపు తీయడం. రైతుమిత్రులారా, చేతితో కలుపు తీసేయడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. 20 నుంచి 25 రోజులకు ఒకసారి చేస్తే, అనగా 20 నుంచి 25 రోజులకు ఒకసారి చేతితో కలుపు తీసేయడం వలన పంట బాగా ఎదుగుతుంది, నేలలో గాలి ప్రసరణ పెరుగుతుంది. ఉదాహరణకి వరి పొలాల్లో కోనోవీడర్ వాడిన రైతులు కూలీ ఖర్చు తగ్గించుకున్నారు మరియు పంట బలంగా పెరిగింది. ఇకపోతే నాలుగవ పద్ధతి, కవర్ పంటలు. కవర్ పంటలు అనగా పంటకి పంటకి మధ్యలా, పంటలోనే సాలుకి సాలుకి మధ్య గాని కొంత సమయం వరకు పెంచగలిగే పంటలు. సో డయన్చా అంటే జీలుగా వంటి పంటలు ఇట్లా వేయడం వల్ల నేల కప్పబడి ఉంటుంది, కలుపు మొక్కలు పెరగవు, నేల సారం పెరుగుతుంది. ఉదాహరణకి మామిడి తోటలో జీలుగా వేసిన రైతు కలుపు తగ్గడంతో పాటు నేలలో నత్రజని కూడా పెరిగింది. ఇకపోతే ఐదవ పద్ధతి, పంట మార్పిడి పద్ధతి. అంటే ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయకూడదు. ఉదాహరణకి టమాటో తర్వాత పప్పు పంట వేయడం, వరి తర్వాత పెసర పంట వేయడం వంటివి చేస్తే కలుపు జీవచక్రం అనేది తగ్గిపోతుంది. ఇకపోతే ఆరవ పద్ధతి, సహజ కలుపు మందులు వాడటం. అంటే సహజంగా తయారైన పదార్థాలు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి వెనిగర్ అంటే సిరకా అంటారు, లేదంటే నీమ్ ద్రావణం అంటే మన వేప చెట్టు ఆకుల నుండి తీసిన ద్రావణం పిచికారి చేయడం వంటివి ఉపయోగించవచ్చు. ఇవి చిన్న కలుపు మొక్కలను నియంత్రిస్తాయి. ఇకపోతే ఇంకొక అదనపు పద్ధతి ఏంటంటే సోలరైజేషన్, అంటే సాయిల్ సోలరైజేషన్ అంటారు. అంటే నేలని సోలరైజ్ చేయడం. వేసవిలో పొలాన్ని తడిచేసి ప్లాస్టిక్ కవర్ని వేయాలి. సో సూర్యరశ్మి వల్ల కలుపు విత్తనాలు అనేవి చనిపోతాయి. అయితే ముఖ్యమైన సూచన ఏంటంటే పద్ధతులన్నింటిలో ఒకే పద్ధతి కాకుండా రెండు మూడు పద్ధతులు కలిపి వాడడం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు. ఉదాహరణకి మల్చింగ్ మరియు చేతితో కలుపు తీయడం, లేదా కవర్ పంట మరియు పంట మార్పిడి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఉదాహరణకి ఒక రైతు టమాటో పంటలో వరిగడ్డి మల్చింగ్ చేశాడు, 30 రోజుల తర్వాత కలుపు తీసేశాడు చేతితో. తర్వాత మధ్యలో ఉన్న స్థలంలో డయన్చా అంటే జీలుగ కవర్ పంటగా వేశాడు. దీనివల్ల కలుపు చాలా తగ్గింది, దిగుబడి 20 నుండి 25% పెరిగింది. ఈ పద్ధతులను పాటిస్తే మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఖర్చు తగ్గుతుంది, పర్యావరణం కాపాడబడుతుంది, స్థిరమైన దిగుబడి వస్తుంది. సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రకృతితో కలిసి నడిచే మార్గం. మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనలను కాపాడుతుంది. ధన్యవాదాలు రైతుమిత్రులారా, మళ్ళీ కలుద్దాం మరో ఉపయోగకరమైన అంశంతో. అంతవరకు సెలవు.
1: వేసవి కూరగాయల పెంపకం జాగ్రత్తలు. మనిషికి కావలసిన సమతుల్య ఆహారంలో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా విటమిన్లు మరియు పోషక ధాతువులు లభిస్తాయి. ప్రతి మనిషి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి కూరగాయల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో చైనా తరువాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఉత్పాదకతలో మాత్రం వెనుకబడే ఉన్నాం. వ్యవసాయంలో వస్తున్న ఒడిదుడుకులతో రైతులు క్రమంగా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి అయినా జాగ్రత్తగా సాగు చేయడం వలన అధిక లాభాలను పొందవచ్చు. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, పొడిగాలులు వీయడం, బావులు బోర్లలో నీటి మట్టం తగ్గడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల దిగుబడులు తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంవత్సరం పొడవునా కూరగాయలు పెంచడానికి అనువైన వాతావరణం ఉన్నప్పటికీ ఖరీఫ్ రబీలతో పోలిస్తే వేసవిలో దిగుబడులు తక్కువగా ఉంటాయి. రైతులు వేసవి కూరగాయల పెంపకంలో ప్రత్యేక యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందడమే కాక వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలను అందించే అవకాశం ఉంటుంది. వేసవిలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్లో పండించే కూరగాయలను పండించుకోవచ్చు. కానీ రబీలో పండించే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్, కూరమిరప వంటి వాటిని పండించే అవకాశం లేదు. టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలతో పాటు పొదచిక్కుడు, గోరుచిక్కుడు వంటి వాటిని పండించుకోవచ్చు. ఆకుకూరలలో పాలకూర తప్ప మిగిలిన అన్నింటినీ పండించుకోవచ్చు. ఇందులో కూడా అధిక ఉష్ణోగ్రతలను

ను ఎండ తీవ్రతను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే సూటి రకాలు లేదా హైబ్రిడ్ విత్తనాలను ఎన్నుకోవాలి. ప్రధాన పొలం తయారీ. వేసవి కూరగాయల సాగుకు పొలాన్ని ముందుగా తయారు చేసుకోవాలి. 3 నుంచి 4 సార్లు దున్నిన తరువాత బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. సాగు విధానాన్ని బట్టి బోదెలుగా లేదా ఎత్తుమడులుగా చేసుకొని సాగు చేసుకోవాలి. వంగ, టమాటా, బెండ వంటి వాటిని బోదెలు లేదా ఎత్తుమడులపై నాటుకోవాలి. తీగజాతి కూరగాయలలో వరుసల మధ్య దూరాన్ని బట్టి బోదెలు లేదా ఎత్తుమడులపై సాగు చేసుకోవాలి. ఆకుకూరల సాగుకు మాత్రం చదునైన చిన్న చిన్న మళ్ళలో విత్తుకోవాలి. వేసవికి అనుకూలమైన రకాలు హైబ్రిడ్లను నాటుకున్నప్పటికీ క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతల వల్ల పెరుగుదల తగ్గి దిగుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నారు పెంపకం. వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నారును నీడలో పెంచుకోవాలి. షేడ్ నెట్లలో కూడా పెంచవచ్చు. నారును పెంచే ప్రోట్రేలను ఉపయోగించి వాటిలో స్టెరిలైజ్డ్ కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్ మిశ్రమాన్ని ఉపయోగించి నారును పెంచుకోవాలి. పురుగులు చొరబడిన నైలాన్ నెట్లలో నారును పెంచుకోవాలి. దీని ద్వారా రసం పీల్చే పురుగులు మరియు వాటి ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. ప్రోట్రేలలో నారు పెంచితే మొక్కలు సమానంగా దృఢంగా పెరిగి తొందరగా కాపుకు వస్తాయి. టమాటా, వంగ, పచ్చిమిర్చి వంటి మొక్కల నారును సైతం ప్రోట్రేలలో 20 నుంచి 25 రోజులలో పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి. వ్యాధులను తట్టుకునే నూతన హైబ్రిడ్లను రకాలను ఎంచుకున్నట్లయితే ఖర్చు కలిసి వస్తుంది. తీగజాతి కూరగాయలను కూడా ముందుగా ప్రోట్రేలలో పెంచి 15 నుండి 20 రోజుల మొక్కలను ప్రధాన పొలంలో నాటితే త్వరగా కాపుకు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో మొక్కల పెరుగుదల కొంచెం తక్కువగా ఉండి మొక్క పరిమాణం తగ్గుతుంది. కాబట్టి మొక్కల మధ్య దూరం తక్కువగా ఉండాలి. వర్షాకాలంలో బెండ సాగుకు 4 కిలోల విత్తనం వాడితే వేసవిలో 6 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. విత్తనాన్ని 2 లేదా 3 విడతలలో విత్తుకుంటే ఒకసారి ఒక విడత పంట దిగుబడి సరిగ్గా లేకపోయినా, ధర రాకపోయినా కూడా ఇంకో విడత పంట ద్వారా లాభాన్ని పొందవచ్చు. సేంద్రియ లేదా ప్లాస్టిక్ మల్చింగ్ విధానం. వరి ఊక, ఎండుగడ్డి వంటి సేంద్రియ పదార్థాలను 2 వరుసల మధ్య పరచాలి లేదా 25 మైక్రాన్ల ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడడం ద్వారా కూడా తేమ లభించడంతో పాటు నేల గుల్లగా ఉండి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. కూరగాయలను ఎత్తుమడులపై ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా పండించినట్లయితే కలుపు నివారణతో పాటు ఆవిరి రూపంలో నీటి వృధాను కూడా అరికట్టవచ్చు. మరియు ఈ విధానంలో మొక్క పెరుగుదల కూడా అధికంగా ఉండి 15 నుంచి 20% అధిక దిగుబడిని పొందవచ్చు. నీటి యాజమాన్యం. వేసవి సాగులో నీటి యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. కూరగాయలలో 85 నుంచి 90% నీరు ఉంటుంది. కావున నేలలో నీటి మట్టం, నీటి ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి వలన పోషకాల లభ్యత సరిగ్గా లేక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి తక్కువ నీటిని వృధా కాకుండా వాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నీటిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మొక్కలకు అందించినట్లయితే ప్రతి మొక్కకు సమానంగా నీరును అందించవచ్చు. ఈ పద్ధతిలో మొక్క పీచువేరు వ్యవస్థ దగ్గర నీటిని బొట్లు బొట్లుగా అందించడం ద్వారా మొక్క బాగా నీటిని పీల్చుకుంటుంది. తద్వారా పెరుగుదలతో పాటు దిగుబడి కూడా అధికమవుతుంది మరియు నీటి ఆదా కూడా జరుగుతుంది. సాధారణ పద్ధతిలో 1 ఎకరాకు ఉపయోగించే నీటితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో 2.5 ఎకరాల వరకు కూరగాయల సాగును చేపట్టవచ్చు. నేలలో ముఖ్యంగా తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. ఫర్టిగేషన్. నీటిలో కరిగే రసాయనిక ఎరువులను డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మొక్కలకు అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు.
ఈ విధానం

లో ప్రతి మొక్కకి కావలసిన ఎరువులు అందడంతో పాటు ఎరువులు వేరు వ్యవస్థ అంతటా వ్యాపించి మొక్క బాగా పీల్చుకుంటుంది మరియు ఎరువు సమర్థవంతంగా వినియోగం అవుతుంది. ఈ విధానంలో ఎరువుల ఆదా కూడా అవుతుంది. అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా డ్రిప్ ఇరిగేషన్ మరియు ఫర్టిగేషన్ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి 30 నుంచి 50% ద్వారా నీటి ఆదా చేసుకోవచ్చు. వేసవిలో కీలక దశలైన పూత మరియు పిండ దశలలో నీటి యాజమాన్యాన్ని పాటించవలసి ఉంటుంది. పూత రాలకుండా హార్మోన్ మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మరియు కలుపు నివారణ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తీగజాతి కూరగాయలలో ఉష్ణోగ్రత ఎక్కువైతే మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 3 గ్రాముల బోరాక్స్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. నీటి యాజమాన్యం సరిగ్గా లేకుంటే టమాటా, దోస, పుచ్చ వంటి పంటల్లో కాయల్లో పగుళ్ళు ఏర్పడతాయి. వివిధ రకాలైన సాగు పద్ధతులు అయిన టమాటాను ట్రెల్లీస్ పద్ధతిలో, తీగజాతి కూరగాయలను పందిరి లేదా క్రీపర్ మెష్ మీద సాగు చేయడం వలన అధిక దిగుబడులను పొందే ఆస్కారం ఉంటుంది. ఈ పద్ధతులలో మొక్కలకు గాలి వెలుతురు సమానంగా లభించడం వలన పెరుగుదల బాగా ఉండి చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు నర్సరీ దశలో నైలాన్ నెట్ల వాడకంతో పాటు ప్రధాన పొలంలో జిగురు అట్టలను ఎకరానికి 4 నుండి 8 వరకు అమర్చుకోవాల్సి ఉంటుంది మరియు క్రమం తప్పకుండా నర్సరీ దశ నుండి వేప నూనె 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన రసం పీల్చే పురుగుల బెడద నుంచి రక్షణ పొందవచ్చు. తెల్లదోమ, పేనుబంక, పొలుసు పురుగులతో పాటు నల్లి కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి మొక్క లేత భాగాల నుండి రసం పీల్చి పెరుగుదలను తగ్గించడమే కాకుండా వైరస్ తెగుళ్ల వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ముందుగానే పొలంలో జిగురు అట్టలు అమర్చుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను అరికట్టే అవకాశం ఉంటుంది. క్రిమిసంహారక మందులను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి. లింగాకర్షక బుట్టలు, టమాటా, వంగ మరియు తీగజాతి కూరగాయలలో ఈ లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 నుండి 12 వరకు అమర్చడం ద్వారా వివిధ రకాలైన పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. వంగలో మొవ్వ మరియు కాయతొలుచు పురుగు మరియు తీగజాతి కూరగాయలలో పండు ఈగ వంటి పురుగులను ఈ లింగాకర్షక బుట్టలు ఉపయోగించడం ద్వారా రైతులు సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నారు. వీటితో పాటు అవసరం మేరకు మాత్రమే క్రిమిసంహారక మందుల వాడకం ద్వారా ఈ పురుగులను నివారించుకోవచ్చు. తద్వారా సాగుకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. వేసవిలో మొక్కలకు నీడను అందించడం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టమాటా వంటి పంటల్లో 30 నుండి 40% షేడ్ నెట్ కింద గనక సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర పంటలు, వేసవిలో కొత్తగా నాటిన మామిడి, బత్తాయి, నిమ్మ వంటి తోటలలో అంతర పంటలుగా గోరుచిక్కుడు మరియు తీగజాతి కూరగాయలను సాగు చేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు మరియు కలుపు నివారణ కూడా సాధ్యమవుతుంది. ఎండ తీవ్రతను తగ్గించడం దానికి సాయంత్రం వేళలో పైరుపై నీటితో కూడా పిచికారీ చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో 3919 అనగా 3 19 మరియు 13045 వంటి నీటిలో కరిగే ఎరువులను కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వేసవిలో సూక్ష్మ పోషకాల లోపాలను అధిగమించడానికి సూక్ష్మ పోషకాలను ఫోలియార్ స్ప్రే ద్వారా మొక్కలకు అందించడం వల్ల కూడా మంచి ఫలితాలను సాధించవచ్చు. ఆకుకూరల సాగులో కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి
డిమాండ్ ఉన్న ఆకుకూరల

సాగు ద్వారా కూడా అతి తక్కువ సమయంలో, అంటే 20 నుండి 25 రోజులలో అధిక దిగుబడి మరియు ఆదాయాన్ని పొందవచ్చు. ఆకుకూరలను షేడ్ నెట్ కింద సాగు చేయడం ద్వారా వేసవిలో మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో ఎండ తీవ్రతకు ఆకులు మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి వేసవిలో షేడ్ నెట్ వాడకం ఆకుకూరల సాగుకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ షేడ్ నెట్ వాడకంతో పాటు మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించడం వలన ఆకుకూరలలో పెరుగుదల బాగుంటుంది మరియు తాజాగా ఉండి అధిక ఆదాయాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కోత విషయంలో కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం పూట మాత్రమే కూరగాయలను తెంపి వాటిని ప్లాస్టిక్ క్రేట్లలో ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని మాత్రమే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన ప్లాస్టిక్ క్రేట్లలో నింపిన కూరగాయలపై తడిగోనె సంచులను కప్పుకొని మార్కెట్కి పంపాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు వేసవి కూరగాయల సాగును బాగా చేపట్టి అధిక లాభాలు పొందే ఆస్కారం మెండుగా ఉంటుంది.

0: మీరింతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో కలుపు మొక్కల నియంత్రణ సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీజ గారి ప్రసంగం, ఇంకా వేసవి కూరగాయల సాగులో మెళకువలు కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హిమబిందు గారి ప్రసంగం, ఇంకా జానపద గేయం విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా జాను ఈ సినిమా కోసం ప్రదీప్ కుమార్ గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం గోవింద్ వసంత్ సంగీతాన్ని సమకూర్చారు.

0: అలవైకుంఠపురంలో. ఈ సినిమా కోసం అనురాగ్ కుల్కర్ని మంగ్లీ గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

చిత్రసీమ కార్యక్రమాన్ని తిరిగి వార్తల అనంతరం 8:03 విందాం. ఇప్పుడు సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలియజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో పౌరులకు స్థానిక భాషలో తక్షణ హెచ్చరికలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన టెస్ట్ సందేశాలు పంపించింది. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఉచిత విద్య వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లా స్థాయిలోనే 90% వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. 99 రోజుల కార్యక్రమంలో 60 రోజులు పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపిస్తారు. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమను కొనసాగిద్దాం. ఇప్పుడు గోదావరి ఈ సినిమా కోసం ఉన్నికృష్ణన్ చిత్ర గానం చేసిన వేటూరి సుందరమూర్తి గీతం కెఎం రాధాకృష్ణన్ సంగీతాన్ని సమకూర్చారు.

అతడు ఈ సినిమా కోసం రంజిత్ మహాలక్ష్మి గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ప్రకటనకు ముందు మీరు విన్న ఆ పాట నువ్వు నేను ప్రేమ ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ గానం చేశారు.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: పోకిరి ఈ సినిమా కోసం కార్తీక్ మహాలక్ష్మి గానం చేసిన భాస్కర్ భట్ల గీతం మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్

0: ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

6 గంటల 10 నిమిషాలకు బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా. 6 గంటల 15 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు వింటారు. పొలం పనులు కార్యక్రమంలో మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులు 6 గంటల 35 నిమిషాలకు. 7 గంటలకు పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ రచన వై సంతోష్ కుమార్. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసపు పాట స్తుతిమాల. 7 గంటల 40 నిమిషాలకు. 8 గంటల 35 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మల్లెల తేజస్విని గారి వయోలిన్ వాద్యం వింటారు. 10 గంటల 3 నిమిషాలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కంఠాభరణం నాటకం. రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు. నిర్వహణ కె చిరంజీవి. 12 గంటల 10 నిమిషాలకు యువవాణి తెలుగు. హిందీ కార్యక్రమం 12 గంటల 40 నిమిషాలకు. 1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశం గురించి స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 2 గంటల 30 నిమిషాలకు బాల వినోదం. ZPHS ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమం నాటకం ఒక నటన నాటకం. రచన సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం జంగా అనిల్ కుమార్. 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం శశిరేఖ పరిణయం కదా శ్రీ గడ్డం పరశురాములు బృందం ఆలపిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6 గంటల 30 నిమిషాలకు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలో చెడు నేలల్లో సారవంతం చేయడం ఎలా. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిల్లో ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ్ గారి ప్రసంగం. ఇంకా సమగ్ర సస్య రక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సంతోష్ గారి ప్రసంగం ఉంటాయి. 8 గంటల 3 నిమిషాలకు కరెంట్ అవేర్స్. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు జాతీయ చర్చా కార్యక్రమం. రాత్రి 10 గంటలకు అఖిల భారతీయ రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11 గంటల 13 నిమిషాలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5 గంటల 50 నిమిషాలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.